వివిధ పంటల్లో మన రాష్ట్ర రైతాంగానికి ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పొలం పనులేంటో గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ముందుగా వరి పంటను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో పొడి వాతావరణం ఉన్నట్లయితే ఆకునల్లి కంకినల్లి వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం ఎకరానికి స్పైరోమిస్ఫెన్ 240 SC 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మాసంలో సామూహిక ఎలుకల యాజమాన్యం చేపట్టడం వల్ల ఎలుకల నుండి వరి పంటను కాపాడుకోవచ్చు. ఎలుకల నివారణ కోసం ఎలుక కన్నాల్లో పొగ బారించుకోవాలి. ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలు పెట్టుకోవాలి. బ్రోమోడయోలిన్ ఎరా ఎలుకల మందు 10 నుండి 15 గ్రాములు ఒక కన్నానికి చొప్పున, అంటే 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు మందు పొట్లాలుగా కట్టి కన్నానికి 1 చొప్పున పెట్టుకోవాలి. ఈ మందును రైతులు

సామూహికంగా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పైరు చిరుపొట్ట దశకు వచ్చేలోపే ఎలుక కన్నాల్లో పెట్టుకోవటం వల్ల ఎలుకలను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఆలస్యంగా నాట్లు వేసినటువంటి ప్రాంతాల్లో ఉల్లికోడు రావటానికి అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం నాట్లు వేసిన 10 నుండి 15 రోజులకు ఎకరాకు 10 కిలోల కార్బోపురాన్ 3G గుళికలు లేదా ఫిప్రోనిల్ 0.3G గుళికలు 10 కిలోలు వేసుకోవాలి. సార్వాలో ముందుగా ఊడ్చిన పొలాల్లో కాండం తొలుచు పురుగు ఇంకా ఆకుముడత పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాండం తొలుచు పురుగు ఆకుముడత పురుగు నివారణ కోసం లీటర్ నీటికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదంటే క్లోరాన్ రిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో అయితే ఎకరాకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా కార్బోపురాన్ 3% CG గుళికలు 10 కిలోలు లేకపోతే క్రోలాన్ ట్రిప్రోల్ 0.4G గుళికలు 4 కిలోల చొప్పున వేసుకోవాలి. ఇక ప్రతి పంట విషయానికి వస్తే వర్షాభావ పరిస్థితుల్లో సాధారణంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని నివారించుకోవటానికి సరైన యాజమాన్య పద్ధతులను పాటించుకోవాలి. దీనికోసం ఎకరాకి 8 నుండి 10 పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పేరుబంక ఆశించిన మొక్కలు 15%, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమలు ఆకుకు 6 నుంచి 8, ఇంకా తామర పురుగులు ఆకుకు 10 ఉన్నట్లయితే ఆయా పురుగులు పంటకు నష్టం కలిగించే స్థాయికి చేరుకున్నట్లు నిర్ధారించుకోవాలి. వీటి నివారణ కోసం అవసరాన్ని బట్టి 5% వేపగింజల కషాయం లేదా ఫిప్రోనిల్ 5% SC 2 మిల్లీలీటర్లు లేకపోతే డైఫెన్థిరాన్ 50 WP 1.25 గ్రాములు లేదంటే ప్లోనికామిడ్ 50 WG 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక అపరాల విషయానికి వస్తే ఈ అపరాల్లో తలమాడు లేదా మొవ్వుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వైరస్ వల్ల కలుగుతుంది. దీని వ్యాప్తికి తామర పురుగులు దోహదపడతాయి. ముఖ్యంగా బెట్ట వాతావరణంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తెగులు నివారించుకోవాలి అంటే ముందు తామర పురుగులను నియంత్రించుకోవాలి. ఈ తామర పురుగుల నివారణ కోసం ఎసిఫేట్ 1 గ్రాము లేదంటే ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేకపోతే డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సం 0.2 గ్రాముల్లో అంటే వీటిలో ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి తామర పురుగుల ఉధృతిని బట్టి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. పైరు పూత దశలో ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా గనక ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగులతో పాటు మారుకా మచ్చల పురుగును కూడా నివారించుకోవచ్చు. ఇక చెరకు పంట విషయానికి వస్తే లోతట్టు ప్రాంతాల్లోనూ ఇంకా నత్రజని వాడకం ఎక్కువగా ఉన్నటువంటి చెరుకు తోటలకు దూదేకుల పురుగు, పులుసు పురుగు, తెల్ల ఈగ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి చెరుకు తోటలను సకాలంలో పర్యవేక్షించి రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే కింది ఆకులు రెలిచి ఇమ్డాక్లోపిడ్ 0.25 మిల్లీలీటర్లు లేదంటే డైమిథియేట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మొక్కజొన్న పంట విషయానికి వస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సాధారణ మరియు స్వల్ప వర్షపాతం నమోదైంది. పంట ఏ దశలో ఉన్నప్పటికీ ఎక్కువ వర్షపాతం ఒకవేళ కురిసినట్లయితే పంట పొలంలో ఎక్కువగా చేరిన నీరును తీసివేసుకుని ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా మాంగోజెబ్ పొడి మందును 500 గ్రాములు లేదంటే ప్రొపైకోన్జోల్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. పంట శాకీయ దశ నుండి పుష్పించే దశలో అంటే జల్లు విడిచే సమయంలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పినటువంటి చర్యలతో పాటు మురుగునీరుని తీసివేసిన తర్వాత పైపాటుగా యూరియా 20 నుండి 25 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలు ఎకరాకి బూస్టర్ డోసుగా వేసుకోవాలి. కత్తెర పురుగు ఉధృతి పంట శాకీయ దశలో ఎక్కువగా ఉంటుంది. గొంగళ పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకుల మీద నిలువుగా కనిపిస్తాయి. గొంగళ పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకు సుడులను ఇంకా కాండాన్ని తొలిచి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. వీటి నివారణ కోసం ఇమామెక్టిన్ బెంజోయిట్ 5% SG మందును 0.4 గ్రాములు లేదంటే స్పైనోసాడ్ 45% SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకుల సుడులు బాగా తడిసేటట్లు పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఇప్పుడు చెప్పినటువంటి మందులను 10 రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
కొర్ర పంట విషయానికి వస్తే ఈ కొర్ర పంటలో ఆకుమచ్చ

తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. దీని నివారణ కోసం 0.6 గ్రాములు ట్రైసైక్లోజోల్ లేదా 1 గ్రాము కార్బండిజం 70% WP అనే మందును రీటన్నిటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక నూనె గింజల పంటల్లో వేరుశనగ విషయానికి వస్తే, వేరుశనగలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీటి నివారణ కోసం 60 మిల్లీలీటర్ల ఇమ్రాక్లోప్రిడ్ 17.8 SL 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణ కోసం మొవ్వుకుళ్ళు వైరస్, ఇంకా కాండం కుళ్ళు వైరస్ తెగుళ్లను నివారించుకోవాలి. పొద్దుతిరుగుడు పంట విషయానికి వస్తే, పైరు మీద శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదంటే నవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేకపోతే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. HNPV అనే వైరస్ను ఎకరాకు 200 LE పిచికారీ చేసి కూడా ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక ఆముదం పంట విషయానికి వస్తే, పచ్చదీప పురుగులు లేదా పచ్చదోమ ఆశించినప్పుడు క్లోథయోనిడిన్ 0.1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆగస్టు మాసంలో వేసినటువంటి పంటలో వరుసల మధ్య తేమ సంరక్షణ సాళ్లు తీసుకుని తద్వారా వర్షపు నీరు నేలలోకి ఇంకి 10 నుండి 15 రోజుల పాటు బెట్ట పరిస్థితులను ఎదుర్కోవటానికి తోడ్పడుతుంది. ఇక మెట్ట వ్యవసాయం విషయానికి వస్తే, వర్షాధార ఎర్ర నేలల్లో ఉలవ, అనుములు, ఇంకా వర్షాధార నల్లరేగడి నేలల్లో కొర్ర, దీంతోపాటు అనుములు విత్తుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. రైతులు మరికొన్ని సలహాల కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతుల కాల్ సెంటర్ ఉచిత నెంబర్ 1800425 0430 సంప్రదించగలరని తెలియజేస్తున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళలను తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేసాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్

0: విజయవాడ లో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
1: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే ఎఫ్ఎఫ్బి ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ
2: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీ నరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపరిచిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో

0: ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. అథ వార్తాః. మేక్ ఇన్ ఇండియా అభియానస్య ద్వాదశ వర్షే సంపూర్ణి సతి ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అస్యాః యోజనాయాః అభూతపూర్వాః ఉపలబ్ధయః సంప్రఖ్యాపితాః. సామాజికాంతర్జాలీయపటలే ఏకం సందేశం యచ్చన్ ప్రధానమంత్రిణా ఇతత్ ప్రోక్తం యత్ అభియానేనానేన భారతే స్వదేశీ నిర్మాణం, వైదేశిక నివేశః, నిర్యాతః చ భూరిశః సంప్రవర్ధితః. తేన ప్రోదీరితం యత్ ఏషః పరివర్తన ప్రవాహః సర్వేష్వపి క్షేత్రేషు ప్రత్యక్షీక్రియతే. ఆధారభూత సంరచనా నవోన్మేషయోః బలేన భారతస్య నిరంతర సమృద్ధిః ఏవ మేక్ ఇన్ ఇండియా ఇత్యభియానస్య ముఖ్యముద్దేశ్యమస్తి. ఆకాశవాణ్యాః లోకప్రియే మన్ కీ బాత్ ఇతి మాసిక ప్రసంగే ప్రధానమంత్రీ నరేంద్రమోదీ శ్వః రాష్ట్రస్య జనైః సహ ఆత్మీయం విచార వినిమయం విధాస్యతి. అష్టత్రింశదుత్తరశతతమ ప్రసంగస్య కార్యక్రమస్యాస్య సమగ్రదేశే దూరదర్శన ఆకాశవాణి జాలపుటేన సహ డిజిటల్ మాధ్యమేషు సాక్షాత్ ప్రసారణాయ సర్వప్రబంధః సమనుష్ఠితః. హిందీ వాచనానుపదమేవ సమస్త ప్రాదేశిక భాషాష్వపి అస్య రూపాంతరణం ఆకాశవాణి కేంద్రైః ప్రసారయిష్యతే. ఉత్తరప్రదేశ ప్రశాసనం ఆయుష్మాన యోజనా నియమానాం ఉల్లంఘనం కుర్వతాం చికిత్సాలయానాం ఉద్దిశ్య కఠోరం కార్యాచరణం విధాస్యతి. ఏతదర్థం రాజ్య స్వాస్థ్య ఏజెన్సీ ఇది సంస్థా చతుః సదస్యీయం నిరీక్షణ దళం అరచయత్. అవధేయం యత్

0: इदं दलं पञ्जीकृत चिकित्सालयानां परीक्षणं प्रारभत। विदेशमन्त्री डॉ एस जयशंकरः सम्प्राह यत् संयुक्तराष्ट्रसंस्थायाः परिष्काराय पाठाधारित वार्ता अतीवावश्यकी वर्तते। न्यूयॉर्क इत्यत्र संयुक्तराष्ट्रमहासभायां भाषमाणः विदेशमन्त्री अवोचत् यत् पाठम् अन्तरेण क्रियमाणा वार्ता केवलं समययापनमेव अस्ति। परिष्कारविरोधिनः अस्याः संस्थायाः दुरुपयोगं कुर्वन्ति इत्यपि असौ स्पष्टम् उक्तवान्। जलसुरक्षा सर्वैः नागरिकैः प्रशासनेन उद्योगैः च सहभागितां विधाय एव साध्यते इति जलशक्तिमन्त्रिणा सीआर पाटिलेन सबलं प्रोक्तम्। ह्यः नवदिल्ल्यां नवम भारत अन्ताराष्ट्रिय जल सप्ताहस्य समापन सत्रे सम्भाषमाणेन मन्त्रिणा एतत् ख्यापितम् यत् जल संरक्षणाय जनसहभागिता अतीवावश्यकी वर्तते। मन्त्रिणा सविशेषं प्रोदीरितं यत् वैश्विक सहयोगेन एव जल सम्बद्ध समस्यानां परिहारः सम्भविष्यति। जल संरक्षणं न हि केवलं एकस्य कर्तव्यम्, प्रत्युत प्रत्येकस्य उत्तरदायित्वम् इत्यपि असौ सबलं न्यगादीत्। उत्तरप्रदेशे प्रादुर्भूतया अतिवृष्ट्या जनजीवनं संजातम् अस्तव्यस्तम्। आसन्नां भीषणवृष्टिं विलोक्य प्रशासनपक्षतः बहुषु जनपदेषु पाठशालाः पिहिताः सन्ति। चक्रवातप्रभावेन राजधान्यां लखनऊनगर्याम् अविरतं जलवृष्टिः प्रचलति। अत्रावधेयं यत् रविवासरं यावत् पूर्वीय उत्तरप्रदेशे अतिभीषणा वृष्टिः, विद्युत्पातः, तीव्रसमीरश्च सम्भविष्यतीति सञ्चेतनाम् अयच्छत् ऋतुविज्ञानविभागः। नागोया एशियाई क्रीडासु भारतस्य पदकानां संख्या 23 सम्प्राप्ता। लक्ष्यभेदस्पर्धायां कमलजीतसुरुचि युग्मेन स्वर्णं, गुलवीरसिंहेन च रजतपदकं प्रासाधि। राष्ट्रपति द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्रमोदी प्रभृतयः सर्वेभ्यः विजेत्री क्रीडकेभ्यः वर्धापनसन्देशम् अयच्छन्। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ రేఖల కార్యక్రమంలో శతకపద్య సౌరభం శీర్షికన మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర్ రామశర్మ. అనంతరం తెలుగు సాహిత్యంలో చిలకమర్తివారు డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారి ప్రసంగం. మన ఆరోగ్యం మన చేతుల్లో డాక్టర్ బి బాబిత గారి ప్రసంగం, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఎం మనోహర్. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరి వింటారు. మృదంగ సహకారం శ్రీ బివిఎస్ ప్రసాద్. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం వసుదైక కుటుంబం. అనంతరం శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం రాబోయే అతిథి ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు. 12:10 లాహిర్ లాహిర్లో. 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుష్లా శారద గారు పాడిన లలిత గీతాలు వింటారు. 1:10 ఫిలిం గీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పచ్చని పరిష్కారం కథానిక వింటారు. రచన శ్రీమతి నయనాల వాణిశ్రీ. ఇంకా అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు. 3:00 టెన్ టైం. 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 హిందీ పాఠం

ఏడవ తరగతి విద్యార్థులకు పత్రలేఖన్ హిందీ పాఠం వింటారు అధ్యాపకులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి వసవంత్ శ్రీసాయి. 4:45 జానపద గీతాల కార్యక్రమంలో శ్రీమతి పెనుమూడి సుధా బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. 5:00 ఫిలిం గీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో బహుళ ప్రయోజనకారి మెంతులు డాక్టర్ పి సుబ్బరామమ్మ గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఈ కార్యక్రమంలో చెరకు చెత్తను సేంద్రియ సంపదగా మార్చే విధానాల గురించి సూచనలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించే ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజిమీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 ఫిలిం గీతాలు, 8:00 దార్శనిక భారత్. ఈ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర్ నాయుడు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:15 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గీతం, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు వింటారు. ఇక 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో విద్వాన్ సేలం కె శ్రీనివాసన్ గారి మృదంగ లయ విన్యాసం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుచిరాపల్లి కేంద్ర సమర్పణ, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం. 11:45 రేపటి ప్రసార విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల

0: కాలంలో వరుస దాడులు జరుగుతుండటం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
2: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో

0: ఆరు నెలల పాటు పొడిగించింది. నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకొస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, న్యూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్కు చేరుకోగా, అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగేగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా, దివ్యా దేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు, గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా శతక పద్య సౌరభం. మారన కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర్రామశర్మ.
1: తెలుగు సాహితీ ప్రక్రియలలో శతకానికి ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన ప్రక్రియలలో వచ్చిన రచనలు పదులు వందలలో ఉంటే శతకాల సంఖ్య సుమారు 4000 దాటి ఇంకా ఇప్పటికీ దేశ విదేశాలలో తెలుగు శతకాలు అనేక రూపాలుగా వెలువడుతూనే ఉన్నాయి. శత సహస్ర సంఖ్యావాచకాలు సంపూర్ణతకు సంకేతాలుగా మహర్షులు భావించారు. శతరుద్రీయంగా

నమకచమకాలు శతశబ్దంతో వేదాలలో ప్రయోగించబడ్డాయి. నందామ శరదశ్యతం, మోదామ శరదశ్యతం, శతాయుష్మాన్ భవ మొదలైన ఆశీర్వచనాలు, ఆకాంక్షలు వేద మంత్రాలలో కనపడతాయి. సహస్రశీర్ష పురుష అని పురుష సూక్తంలోనూ, భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో సహస్ర శబ్దం విశ్వరూపాన్ని చూపిస్తుంది. పౌరాణికంగా ఎన్నో అష్టోత్తర శత సహస్రనామాలు మనకు తెలిసినవే. ఈ నేపథ్యంలో తెలుగువారు శత సంఖ్యకు మగుటాన్ని నిర్దిష్టంగా జోడించారు. సంస్కృత భాషలో భర్తృహరి వంటి వారు శతకాలు వ్రాసిన మగుట నియమం లేదు. కొన్ని మంత్రభాగాలలో, భారత భాగవత రామాయణ స్తోత్రాలలో కొన్ని చోట్ల పాటించిన మగుట పద్ధతిని నన్నయ్య గారు మాకు ప్రసన్నుడయ్యడు అంటూ తెలుగులో ప్రవేశపెట్టారు. తరువాతి కాలంలో శతకానికి మగుటాన్ని స్థిర నియమం చేశారు. ఈ మగుటాలు చాలా భాగం సంబోధనలుగానే ఉంటాయి. తాము చెప్పదలుచుకున్న నీతులను, లోక వార్తలను, తమ భక్తిని సంబోధించబడేవారికి చెబుతున్నట్టు శతకకర్త లోకానికి తెలియజేస్తాడు. ఇది ఒక విధంగా అంకితం ఇచ్చే పద్ధతిగా చెప్పవచ్చు. భాస్కర అనే సంబోధనతో నీతులన్నీ భాస్కరునికే చెబుతున్నట్టు కాదు, భాస్కరుని తలుచుకుంటూ ప్రజలు తెలుసుకోవాలి అని కవి సంకల్పం. భాస్కర శతకంలోని ప్రత్యేకత దృష్టాంతాలంకారం. కవి తాను చెప్పదలుచుకున్న నీతికి సమర్థకంగా అందరికీ తెలిసిన లౌకిక విషయాన్ని ప్రతి పద్యంలోనూ ఉదాహరణగా, ఉపమానంగా చెప్పటం వలన భాస్కర శతకం సాటి శతకాలలో మేటిగా నిలిచి తరతరాలుగా బాలబాలికలకు, పెద్దలకు అభిమాన పాత్రంగా కంఠస్థం అవుతోంది. శతక ప్రచారానికి అవసరమైన స్పష్టత, ఆకర్షణ, సౌలభ్యం భాస్కర శతకానికి తెలుగు సాహిత్యంలో శాశ్వతత్వాన్ని కల్పిస్తున్నాయి. భాస్కర శతకంలో 7వ పద్యం వినండి. అనఘునకైన చేకురున్ అనర్హుని గూడి చెరించినంతలో మనమెరియంగనప్పుడవమానము కీడు ధరిత్రియందు ఏ అనువునైన తప్పవు యథార్థము తానది ఎట్టులన్నచో ఇనుమును గూర్చి అగ్ని నలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా. అనఘుడు అంటే పాపాలు చెయ్యని ఉత్తముడు. అనర్హుడు కలిసి తిరగటానికి పనికి వచ్చే ఏ అర్హత లేని నీచుడు. చెరించుట కలిసి తిరుగుట, స్నేహం చెయ్యటం, మనము మనస్సు ఎరియంగ బరద్దలయ్యేటట్టు, అవమానము అగౌరవం, కీడు ఆపద, ధరిత్రియందు ఈ భూమి మీద ఏ అనుగుణనైనా ఏ ఉపాయంతో అయినా తప్పవు తొలగవు. యథార్థము నిత్య సత్యం, అది ఎట్టులన్నచో అది ఎలాగంటే సమ్మెట పెట్టు, కొలిమిలో సమ్మెట దెబ్బ, ఇనుమును గూర్చి ఇనుముతో కలిసి ఉన్న కారణంగా, అగ్నిని పరమ పవిత్రుడైన అగ్నిహోత్రుణ్ణి అలయింపదే బాధిస్తుంది కదా. ఓ సూర్యభగవానుడా, ఏ పాపాలు చెయ్యని ఉత్తమునికైనా అనర్హునితో కలిసి తిరగటం వలన అవమానాలు ఆపదలు పొందుతూ బాధపడక తప్పదు. ఇది నిత్య సత్యం. ఎలాగంటే ఇనుముతో కలిసి ఉన్న కారణంగా పవిత్రుడైన అగ్నిహోత్రుడు కూడా కొలిమిలోని సమ్మెట దెబ్బ తినవలసి వస్తుంది, బాధ కలుగుతుంది అని భావం. చిన్నపిల్లలకైనా అర్థమై మనస్సుకు హత్తుకునే దృష్టాంతంతో ఈ నీతిపద్యం చెడు సావాసాలు పనికిరావని, దానివలన అవమానాలు ఆపదలు వస్తాయని స్పష్టంగా బాలబాలికలకు హితోపదేశం చేస్తోంది. లోకంలో ఇనుమును సాగుగొట్టటానికి దానిని కాల్చి సమ్మెటతో కొట్టే కమ్మరం పనిలో నుంచి దుస్సాంగత్యం వలన కలిగే కష్ట నష్టాలను అన్వయించి చూపించటంలో కవి చాతుర్యం గోచరిస్తుంది. అయితే ఈ దృష్టాంతం ప్రాచీనమైందే. అహో దుర్జన సాంగత్యం మానహానిహి పదే పదే పావకో లోహ సంగేన ముద్గరైహి అభిహన్యతే అని హితోపదేశంలో చెప్పిన శ్లోకానికి అనువాదం వంటిదే ఈ పద్యం. అయితే భాస్కర శతకకర్త మూల శ్లోకానికి వ్యాఖ్యానప్రాయంగా ఎన్నో మెరుగులు దిద్దాడు. అగ్నికి అనఘుడు, ఇనుముకు అనర్హుడు అనే విశేషణాలను వాడాడు. నీతి నిజాయితీ గలవాణ్ణి తెలుగువాళ్లు నిప్పు అని రూపకాలంకారం చేస్తారు. ఏ తప్పు చెయ్యని నిప్పులాంటి మనిషి తుప్పుపట్టే ఇనుములాంటి వాడితో స్నేహం చేస్తే సమ్మెట దెబ్బలు ఇద్దరికీ తగులుతాయి.
లోహాల్లో తక్కువ విలువ గలది.

తుప్పు పట్టేది, ఎక్కువగా గట్టి సమ్మెట దెబ్బలు తినేది ఇనుము. అందువలన అనర్హతలు దానికి ఎక్కువగా ఉన్నాయి. సంస్కృతంలో లోహ సంజ్ఞేన అని

0: దెబ్బలు తింటాయి. అగ్ని స్నేహధర్మంగా తన స్నేహితులను సంస్కరించడానికి తాను కూడా అవమానాలు దెబ్బలు ఎదుర్కొన్న వాళ్లల్లో మరీ పనికి మాలినవాడు ఇనుము. తుప్పుపట్టే లక్షణం దానికే ఉంది. ఇనుమును కాల్చినప్పుడు దానిలో చేరిన అగ్ని సమ్మెట దెబ్బ తగిలినప్పుడు తుప్పు ముక్కలతో పాటు తాను కూడా రాలిపోవటాన్ని మారన మనమిరియంగా అన్నాడు. అంటే గుండె బద్దలవటం అన్నమాట. దీనిని సూచించడానికే మూల శ్లోకంలోని మానహానిహి అనే మాటకు అవమానంతో పాటు కీడును కూడా జతచేశాడు. కుర్రకారుకు చెడు స్నేహాల వల్ల ఆపదలు వస్తాయి అని పెద్దవాళ్లు చెప్తే మీకంటే మేం తెలివైన వాళ్ళం, ఏదో ఉపాయంతో తప్పించుకుంటాం అంటారేమోనని, ఏ అణువునైనా తప్పవు, ఏ ఉపాయంతోనైనా తప్పించుకోలేరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మీ ఊళ్ళో అట్టా జరుగుతుందేమో, మా ఊళ్ళో జరగదు అని అతి తెలివి చూపించడానికి వీలు లేకుండా ధరిత్రియందు అనే మాటతో ఈ భూమి మీద ఎక్కడైనా సరే ఇలాగే జరుగుతుంది అని స్పష్టం చేస్తున్నాడు. మీ కాలంలో జరిగిందేమో మా కాలంలో జరగకపోవచ్చు అనకుండా యథార్థము అనే పదంతో ఏ కాలంలో అయినా ఇదే సత్యం అని నిష్కర్షగా చెప్తున్నాడు. ఇప్పుడు మళ్లీ పద్యం వినండి. అనఘునకైన చేకురు అనర్హుని గూడి చెరించినంతలు మనమెరియంగనప్పుడవమానము కీడు ధరిత్రియందునే అనూననైన తప్పవు యదార్థము తానది ఎట్టులన్నచో ఇనుమును గూర్చి అగ్ని నలయింపది సమ్మెట పెట్టు భాస్కరా.
1: శతక పద్య సౌరభం మారణకవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం విన్నారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ. కార్యక్రమంలో ఇప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా తెలుగు సాహిత్యంలో చిలకమర్తివారు డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారి ప్రసంగం వింటారు.

చిలకమర్తివారి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఈ పద్యం చిలకమర్తివారి దేశభక్తికి తెల్లవాళ్ల దౌష్ట్యానికి మచ్చుతునక. స్వాతంత్ర్యోద్యమ కాలములో బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరములో చెబుతున్న ఉపన్యాసానికి తెలుగు అనుసరణ చేస్తున్న సమయంలో చెప్పిన పద్యం ఇది. దీనిని విని ఆనంద పారవస్యంతో ఆ సభ చప్పట్లతో మారుమోగింది. ప్రజలు మరల మరల పాడమని అడిగారు. కొందరైతే కంఠస్థం చేశారు. కృష్ణానది గోడలపై ఈ పద్యాన్ని పెన్సిల్తో వ్రాశారు. అత్యంత వేగవంతంగా ఈ పద్యం ఆంధ్రదేశమంతటా వ్యాపించింది. హరికథల్లోని కూడా చుచ్చుకునిపోయింది. ఈ పద్యాన్ని దేశభక్తి గేయంగా పాడుకున్నారు. చిలకమర్తివారి గయోపాఖ్యానం ఎంత కీర్తి తెచ్చిపెట్టిందో ఈ ఒక్క పద్యం వారికి నిలువెత్తు కీర్తి తెచ్చిపెట్టింది. చిలకమర్తివారు అనేక ప్రక్రియలలో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసి తెలుగు భారతకి నీరాజనాలు అర్పించారు. పండిత పామరులకు అర్థమయ్యే శైలిలో ఆయన రచనలు సాగాయి. ఆయన చారిత్రక, సాంఘిక, పౌరాణిక నవలలు, జీవిత చరిత్రలు, స్వతంత్ర నాటికలు, అనువాద నాటికలు, స్వీయ చరిత్ర, జీవిత చరిత్రలు, ప్రహసనాలు, కథలు, పద్యరచన, శతకాలు తెలుగు వాళ్లకు పఠనీయమయ్యాయి. అంతేకాక సంఘ సంస్కర్తగా పాఠశాలలు, పత్రికలు, గ్రంథాలయాలు నెలకొల్పి సమాజ సేవలో పునీతుడయ్యాడు. తెలుగు రచయితగా, నాటకకర్తగా, విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతిగాంచిన చిలకమర్తివారు 1867 సెప్టెంబర్ 24 పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవలి గ్రామంలో జన్మించారు. రత్తయ్య, వెంకమ్మ పుణ్య దంపతులు దేశానికి అందించిన వరప్రసాదం ఆయన. తన ప్రాథమిక విద్య వీరవాసరం నర్సాపురంలోను, రాజమహేంద్రవరం ఉన్నత పాఠశాలలోనూ సాగింది. ఉపాధ్యాయునిగా ఆర్య పాఠశాలలో, ఇన్నీస్పేట మున్సిపల్ పాఠశాలలో విద్యాబోధన చేసిన తరువాత సరస్వతీ పత్రిక సంపాదకునిగా సేవలు అందించి హిందూ సెకండరీ పాఠశాలను స్థాపించి 9 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపారు.

ముప్పై ఏళ్లకే రేజీగడి వ్యాధికి గురై కూడా తన మనోనేత్రాలతో దర్శించి రచనలు కొనసాగించిన ఆయన పట్టుదల, దేశభక్తి, అంకితభావం వేనోళ్ల కొనియాడదగింది.

రజాక్షి వంటి వీరి పద్యోక్తులు ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. చిన్నతనంలోనే నాటకాలు రచించడం ప్రారంభించిన వీరు ఆ కాలంలో ఉన్న రచయితల కన్నా చిన్నవాడు. వీరితో నాటకాలు వ్రాయించిన విశిష్ట వ్యక్తి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు. వీరి నాటక రచనకు మూలమైనది హిందూ నాటక సమాజం. హనుమంతరావు గారి కోరిక మేర 1889లో చిలకమర్తి వారు కీచకవధ నాటకం రాసిచ్చారు. ఆ నాటకంలో హనుమంతరావు నాయుడు గారు భీముడుగా, టంగుటూరి ప్రకాశం గారు ద్రౌపదిగా పాత్రలు అభినయించారు. కీచకవధ, శ్రీరామ జననం, ప్రసన్న యాదవం, గయోపాఖ్యానం, పారిజాతాపహరణం, భక్త ప్రహ్లాద, బమ్మెరపోతనం మొన్న నాటకాలలో వీరిని గొప్ప నాటకకర్తగా నిలబెట్టింది గయోపాఖ్యానం. అప్పుడు వారి వయసు 22 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన వ్రాసిన గయోపాఖ్యాన ప్రతులు 100,000కు పైగా అమ్ముడుపోయాయి. ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే కనీవిని ఎరుగని విషయం. గయోపాఖ్యాన పద్యాలు ఇప్పటికీ పండిత పామరల నోట సజీవంగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అల్లుడారమ్మని ఆదరంబున పిల్వ పంపు

ఎత్తుకుపోయి చెట్టెక్కగలమే. ఇల్లిల్లు తిరిగి రేపల్లెలో మృచ్చిలి మిడిమి ముద్దలు తెచ్చి మింగగలమే. ప్రసన్న యాదవంలో భగవంతుడవేయైనను భగవంతుని తాతవైన భయపడజుమ్మీ తెగటార్చెద పగదీర్చెద మగవాడవయేని నిలిచి మార్కును మనుచున్ వంటి అధిక్షేప పద్యాలు ప్రజల నాలకపై నర్తిస్తూ ఉంటాయి. హనుమంతరావు గారి ప్రోత్సాహం లేకపోతే నేను త్వరగా నాటకాలు, న్యాయపతి సుబ్బారావు గారి ప్రోత్సాహం లేకపోతే నవలలు రాయలేకపోదును అని ఆయన తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు. అప్పట్లో నవలల్ని వచన ప్రబంధాలు అనేవారు. తెలుగు భాషను అభివృద్ధి చెయ్యాలని, కౌలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చింతామణి పత్రిక వారు పోటీలు పెట్టేవారు. న్యాయపతి సుబ్బారావు గారు నిర్వహించిన పోటీలో వీరు రాసిన రామచంద్ర విజయం అనే సామాజిక నవలకు ప్రథమ బహుమతి రావటం విశేషంగా చెప్పుకున్నారు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆంధ్ర సాహిత్యంలో వెలిసిన ఎన్నో ప్రక్రియలలో జీవిత చరిత్ర ఒకటి. చిలకమర్తి వారు తన స్వీయ చరిత్రతో పాటు గురునానక్, గురు గోవింద్ సింగ్, నంద చరిత్ర, రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, కాళిదాసు, వేమన వంటి ఆదర్శవంతుల చరిత్రను మనకు అందించారు. వీరి రాజస్థాన కథావళి చాలాకాలం పాఠ్యగ్రంథంగా ఉండేది. భారత కథావళి, చిత్రకథాగుచ్ఛము, వినోదములు, హాస్యకథలు వీరి కలం నుండి వెలువడ్డాయి. వీరు పాఠశాలలో ఉన్నప్పుడే పద్యరచన ప్రారంభించారు. వీరి సాహిత్య సృష్టి పద్యరచనతోనే ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలో లాలా రజపతిరాయ్ ప్రవాసాన్ని వర్ణిస్తూ చరస్

నరుడాత్మదేశమును భక్తి కొల్చున వారికి అంటారు. ఇంకా భరతఖండంబి ఒక గొప్ప బంధికాన అందులోనున్న ఖైదీలు హిందుజనులు ఒక్క గది నుండి మార్చి వేరొక్క గదికి పెట్టుటే కాక చరయందు వేరేగలదే అంటారు. చిలకమర్తి వారి హాస్యస్పూర్వకమైన పకోడీ కంద పద్యాలు ఉన్నాయి. కందుకూరి వీరేశంగం గారు చిలకమర్తి వారికి గురువు, దైవంతో సమానమైనవాడు. వారిపై వ్రాసిన తన దేహము తన గేహము తన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకు వినియోగించిన ఘనుడి వీరేశలింగ కవిజనులారా అనే పద్యం హితకారిణి పాఠశాలలోని ఫలకంపై శాశ్వతంగా నిలిచింది. పద్యరచనతో ప్రారంభమైన వీరి రచన ముచ్చటగా మూడు గీతమంజరి, కృష్ణాంబోధినిధి, భల్లట శతకం వంటి సృజనలతో విరాజిల్లింది. సమాజోద్ధరణ విషయానికి వస్తే

వీరు సంకల్పించిన హరిజనోద్ధరణ కార్యక్రమం మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం చేరుకోకముందే హరిజనులకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించడం జరిగింది. దళిత జాతులు అనబడే వారికి రాత్రి పాఠశాలలు, నిమ్మనజాతి ఉద్ధరణ కోసం రాజా రామ్మోహన్ రాయ్ పేరున పాఠశాలలు నిర్వహించిన గొప్ప సంస్కర్త అయిన చిలకమర్తి వారి గ్రహణ ధారణ శక్తులను చూసి వాసురాయ్ కవి ఆయనని ఫోటోజెనిక్ మెమరీ అని అభివర్ణించారు. కలకత్తా బ్రహ్మ సమాజం నాయుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్పియర్ అని అభివర్ణించారు. వీరు కొంతకాలం అష్టావధానాలు కూడా చేశారు. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ సత్కారంతో సన్మానించి తమ ఘనతను చాటుకున్నారు. విద్యాదానం యొక్క వైశిష్ట్యం అని చెబుతూ అన్న

0: విద్యాదానమొకటి జగతీ అంటారు. అట్టి విద్యాదాత 1946 జూన్ 17 భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ తెలుగు జాతి హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వీరు ధన్యులు.
1: చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా తెలుగు సాహిత్యంలో చిలకమర్తి వారు డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో డాక్టర్ బి బబిత గారి ప్రసంగం వింటారు.
2: ఆరోగ్యము మన మూల హక్కుల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యం అంటే ఏమిటి, ఎలా సాధించవచ్చు అంటే, ఆరోగ్యం అంటే శారీరకంగా మానసికంగా బాగా ఉండటాన్ని, రోగాలు లేకుండా ఉండటాన్ని ఆరోగ్యం అంటారు. మనం తెలుసుకునే సమతుల ఆహారము ద్వారా వ్యాయామము, తగినంత నిద్ర, జీవితం పట్ల సానుకూల వైఖరి లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో, ఆలోచనలతో 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు. అసలు మనం తీసుకునే ఆహారం వల్ల శరీర పోషణ వల్ల ఆరోగ్యము మనకు లభిస్తుంది. అలా ఆరోగ్యానికి ఆహారానికి మధ్య సంబంధం ఎటువంటిదంటే, మంచి ఆహారానికి మించిన ఔషధం లేదు అంటారు. మనం తినే ఆహారాన్ని మన శరీరానికి అవినామ సంబంధము చాలా ఉంది. మన శరీరం ఒక యంత్రము లాంటిది. ఇంధనము లేకపోతే యంత్రం ఎలా పనిచేయదో అలానే మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు. సో మనము తీసుకునే ఆహారము శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాలు క్రమబద్ధరించడానికి ఉపయోగపడుతుంది. పోషక పదార్థాలతో కూడిన సంపూర్ణ ఆహారము ఆరోగ్యానికి చాలా అవసరం. అంటే ఈ పోషక పదార్థాలు అంటే ఏమిటంటే, మనము రకరకాల రూపాల్లో ఆహారాన్ని తీసుకుంటాం. దానిలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, అలాగే ఖనిజ లవణాలు మరియు విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీర వ్యవస్థకు తగిన పరిమాణంలో అవసరమవుతాయి. ఆరోగ్యం కాపాడడానికి ఈ పోషక పదార్థాలు చాలా ముఖ్యమైన. పోషక పదార్థాల లోపాల వల్ల న్యూనత రోగాలు వస్తాయి. ఉదాహరణకు నీళ్ళలో కరిగే విటమిన్లు ఉంటాయి కొన్ని, అవి బి కాంప్లెక్స్ అని అనుకుంటూ ఉంటాం. దాంట్లో ఒక తయమైన లోపం వల్ల బెరీబెరి అనే వ్యాధి వస్తుంది. అది ఎలా అంటే, మనకు పెదవేళ్ళ చుట్టూ పొక్కులు పోవడం, నోరు పొక్కిపోవడం అలాంటివి. ఇవి చిన్న విటమిన్లే. ఈ విటమిన్ల వల్ల కూడా ఇలా రావచ్చు అన్నమాట. పిండి పదార్థాలు శక్తిని సమకూర్చడానికి, మాంసకృక్తులు నూతన కణ నిర్మాణానికి, కొవ్వు పదార్థాలేమో శక్తి కేంద్రీకృతం కావటానికి, మరియు శరీరంలో హార్మోన్లు, ప్రోస్టాగ్రాండిల్ వంటి రసాయన వాహకాలు తయారు కావడానికి ఇవన్నీ సహకరిస్తాయి. విటమిన్లు శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉండటం, ఏకాగ్రత పెంపొందించడంతో పాటు వ్యాధులను దూరంగా ఉంచటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన

ఎదుగుదల రిపేరు మెకానిజము ఉపకరించే 24 రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇవి పోషక పదార్థాల నుంచి శక్తిని విడుదల చేయడానికి, కొత్త కణ నిర్మాణానికి మొదలైన పనులలో సహకరిస్తాయి. ఖనిజ లవణాన్ని వేటికవి కాకుండా అన్నీ కలిసి పనిచేయడం ద్వారా చక్కటి ఫలితాలు అందిస్తాయి. ఉదాహరణకు మన సాధారణ దినచర్యలో భాగంగా చేసే నడకనే తీసుకుంటే, కాలును పైకి లేపటం వల్ల లవణాలు అన్నీ కలిసి కాలి కండరాలని కుచించుకునేటట్లు చేస్తాయి. అవేమిటంటే మెగ్నీషియము, సోడియము, క్లోరైడు, పొటాషియము. అలా ముందుకు కదలటానికి కూడా సహకరిస్తాయి. ఈ పోషకాలన్నీ కూడా సమపాలల్లో కలిగిన ఆహారాన్ని సమతులాహారము అంటారు. ఈ సమతులాహారం ఆరోగ్యంలో ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పీచు పదార్థము పోషక విలువలు ఇవ్వకపోయినప్పటికీ మనల్ని ఆరోగ్యంగా ఉంచటంలో చాలా సహాయపడుతుంది. ఇండియాలో రకరకాల ఆహార అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనము పండ్లు కూరగాయలు అన్నీ తీసుకునడం వల్ల మనకు ఎక్కువగా పీచు పదార్థము మనకు దొరికే ఆహారంలోనే ఉంటుంది. ఆహారంలో ఫైబర్ చాలా మేలు చేస్తుంది కాబట్టి పెద్ద పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కాంపోజిషన్ వల్ల వచ్చే టైప్ 2 డయాబెటీస్, ఒబేసిటీ, ఇతరత్ర ఆటో ఇమ్యూన్ వ్యాధులు బారిన పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఈ బ్యాక్టీరియా కాంపోజిషన్ తేడాలు రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువగా ఈ పీచు పదార్థం తీసుకోవలెను. అంటే రోజుకి 30 నుంచి 40 గ్రాముల వరకు తీసుకోవాలి. ఆ పీచు పెద్ద పేగులోని బ్యాక్టీరియా ఆహారంగా ఉపయోగపడి యాసిడ్లు ఉత్పత్తి అయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకు ఆకుకూరలు కూరగాయల్లో దొరికే పీచుని వీలైనంత ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైన పోషక పదార్థము నీరు. నీరు ఒక దివ్య ఔషధం. శరీరంలోని మలినాలను శుద్ధము చేయడంలో అతి సామాన్యమైనది, అత్యంత శక్తివంతమైన విధానము. సరిపడా నీరు తాగడం వల్ల మానవ శరీరం సహజంగానే 3/4 నీటితో ఉంటుంది. అలా ఉండాలి కూడా, అప్పుడే శరీర రసాయన చర్యలన్నీ సజావుగా సాగుతాయి. లేకుంటే పలు రుగ్మతలు వస్తాయి. శరీరానికి నీటి శాతం సరిగ్గా లేకపోతే మలబద్ధకం పెద్ద సమస్య అవుతుంది. ఆ క్రమంలో తరచూ తలనొప్పి వస్తుంది, జీర్ణక్రియ కుంటుపడుతుంది, నీరసం, నిస్సత్తువ అవహరిస్తాయి. ఎక్కువ మందిలో కనిపించే అధిక రక్తపోటు, ఆస్తమా, శరీరంలో వివిధ భాగాల్లో వచ్చి నొప్పి వంటి అనేక సమస్యలు మూలాలు శరీరానికి సరిపడా నీరు అందని, డీహైడ్రేషన్ వలని. అందువల్ల కాలేయము, కిడ్నీలు సమస్య లేనట్లయితే రోజుకి 3 నుండి 5 లీటర్లు నీరు తప్పనిసరిగా తాగాలి. పోషక పదార్థాలు తెలుసుకున్నాం కదా, కానీ కొన్ని విలువైన ఆహార సూచనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారం అనేది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కీలకం. ప్రతిరోజు ఉదయం తప్పకుండా అల్పాహారం తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఉదయం వేళ తీసుకునే ఆహారం పుష్టికరమైనదిగా ఉండాలి. కొంతమంది ఆఫీసుకు స్కూల్కి టైం అయిపోతుంది అల్పాహారం తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దానివల్ల పలు అనారోగ్య సమస్యలు గురవ్వాల్సి వస్తుంది. శాకాహారానికి ప్రాధాన్యమిస్తే అకాల మరణం సంభవించే ముప్పు 12% తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగని రోజు పప్పు అన్నము తింటే సరిపోదు. కూరగాయలు, పండ్లు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. తీపి పదార్థాలు తగ్గించాలి. కొద్దిపాటి ఆహారం తక్కువగా తీసుకుంటే స్థూలకాయం, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఆహారం ఎంత రుచిగా ఉన్నా పొట్టలో కాస్త ఖాళీగా ఉండగానే తినడం ఆపేయాలి. ఇష్టమైన పదార్థం ఎదురుగా ఉంటే తినకుండా ఉండడం కష్టమే. కానీ అలవాటైతే అంతకన్నా హాయి ఇంకొకటి ఉండదు. ఆహారం మీద అదుపు ఉంటే బరువు పెరిగే ప్రసక్తే ఉండదు. తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలి. తాజా పళ్ళు, కూరగాయలు తీసుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు కోసం సప్లిమెంట్లు అంటే మామూలుగా టాబ్లెట్లు అవి తీసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా వాటిపైన ఆధారపడిన అవసరము లేదన్నమాట. తక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు, గింజలు, పప్పులు తినాలి. మారే ఋతువులలో మార్పులు చోటు చేసుకునే వాతావరణానికి తగ్గట్టు శరీరాన్ని సన్నద్ధం చేయగల పోషకాలు సీజనల్ ఫ్రూట్స్లో ఉంటాయి. సీజనల్ అంటే మనం కాలం ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో జామకాయలు అట్లా ఈ సీజన్లో అని

0: అన్ని ఏ సీజన్లో అయినా తక్కువ రేటుకు దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ అన్ని తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే తొక్క తీయకుండా జ్యూస్ చేయకుండా పంచదార ఉప్పు చేర్చకుండా తినాలి. చెట్టు నుండి పండును కోసినప్పటి నుండి దీనిలో పోషకాలు ఎక్కువగా నష్టపోతూ ఉంటాయి, కనుక సాధ్యమైనంత వరకు తాజా పళ్ళను ఎంచుకోవాలి. తినే పళ్ళెము ఇంద్రధనస్సుల రంగురంగుల ఆహార పదార్థాల్లో నిండిపోవాలి. ఆకుపచ్చని కూరగాయల్లో క్లోరోఫిల్ అని, ఫోలిక్ ఆమ్లము, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. మెరుగైన కంటి చూపుకు పసుపు రంగు ఆహార పదార్థములు చాలా అవసరం, అంటే క్యారెట్ గాని, పపాయ, ఇవన్నీ వీటిల్లో పసుపు రంగు ఎక్కువగా ఉంటుంది. మన శరీరం కొన్ని కోట్ల కణజాల నిర్మితం. ఆ కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎరుపు రంగు ఆహారాన్ని తీసుకోవాలి. నీలం రంగులో ఉండే ఆహార పదార్థాలు కొన్ని క్యాన్సర్ రాకుండా రక్షిస్తాయి. నారింజ రంగు పదార్థాలు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వీటిలో కెరటినాయిడ్స్, బీటా కెరటిన్ శరీరంలో కణాన్ని నాశనాన్ని అడ్డుకుంటాయి, కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవాలి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును మెరుగుదలకు ఈ ఆహారము అవసరము. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్నప్పటికీ ఎంపిక విషయంలో కానీ వండే పద్ధతిలో కానీ మనం చేసే పొరపాట్ల వల్ల చాలా పోషకాలు నష్టపోతుంటాం, అంటే ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్లు అర్థం. ఆహార పదార్థాలను తాజా స్వచ్ఛమైనవిగా ఎంచుకోవాలి అని వారానికి సరిపడా కొంటున్నప్పుడు అన్ని రకాలు కూరగాయలు అనగా దుంపలు, ఆకుకూరలు, పండ్లు ఇలా సమతులంగా తీసుకోవాలి. కూరగాయలు ఆకుకూరలు కడిగి కోయాలి, అంటే తప్ప కోసిన తర్వాత కడగకూడదు, తోలు పలచగా తీయాలి. ఇక్కడ చూస్తూనే ఉంటాం మనం బీరకాయలు కానీ సొరకాయలు కానీ ఎక్కువగా లోపలికి పొట్టు తీసేసి తినడం వల్ల దాంట్లో ఉండే పీచు మనకు అందదు, కాబట్టి లైట్గా తీసుకొని మనం వండుకోవాలి. సాధారణంగా వేపుళ్ళు రుచిగా ఉంటాయి, కానీ ఎక్కువ నూనె పీల్చుకోవడం వల్ల ఒబేసిటీ, క్యాన్సర్ వంటి జబ్బులు కారణమవుతాయి. కనుక ఆహార పదార్థాలను సరైన రీతిలో పోషక విలువలు నష్టపోకుండా ఉండాలి. ఎటువంటి ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటే జీరో క్యాలరీ, అంటే ఈ కూల్ డ్రింకులు, జ్యూసులు అని అమ్ముతూ ఉంటారు, సో వాటిల్లో ఆర్టిఫిషియల్ స్వీటనర్లని తీసుకోవడం వల్ల మెదడు ఎక్కువగా ప్రభావితమై ఆకలి మీద నియంత్రణ కోల్పోవడం, కాబట్టి ఆర్టిఫిషియల్ షుగర్కు దూరంగా ఉండాలి. ఎక్కువగా ఈ స్కూల్ పిల్లలు వీళ్ళు ఈ జంక్ ఫుడ్స్ అని వాటిపైన, అంటే చిప్స్, పేస్ట్రీలు, కేకులు ఇవన్నీ తీసుకోవడం వల్ల వాటిల్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వేసుంటారు, కాబట్టి వాటిని తీసుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఒబేసిటీకి కానీ, అదే స్థూలకాయము ఆర్ డయాబెటీస్ అని కారణమవుతారన్నమాట. ఈ ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ వంటి వాటి వల్ల అన్నవాహిక, జీర్ణాశయ పేగుకు సంబంధించి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ప్రిజర్వేటివ్ ఫుడ్లో చక్కెర, ఉప్పు శాతము ఎక్కువగా ఉండి బీపీ, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి, కనుక దూరంగా ఉండాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ రుచి, వాసన, తాజాదనం వంటి కోల్పోకుండా రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల అలర్జీ, ఆయాసం పెరిగే ప్రమాదం ఉంది. కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రిజర్వేటివ్స్ ఫుడ్ తీసుకుంటే గనుక మనం ఎక్కువగా నీళ్లు తాగాలి అదే సమయంలో. కనుక ఆరోగ్యం అంటే వేరే ఏదో కాదు, మనం తినే ఆహారమే అని గుర్తించి వ్యక్తి బరువు, ఎత్తు, చేసే పనిని బట్టి పోషకాహార నిపుణులు చెప్పిన నిష్పత్తిలో తింటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
1: మన ఆరోగ్యం మన చేతుల్లో, డాక్టర్ బి బబిత గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు.

0: Minute highlights Prime Minister Modi's virtual interaction with Seva Yatris from Varanasi to Vadnagar to blend social reform with political work rather than focusing only on vote banks. Key trade pacts in mind, Delhi looks at multi-nation visit by PM Modi in December. Destinations may include the US, Canada and at least two European countries, writes the Indian Express. The Statesman writes AIIMS Delhi records over 50 lakh OPD visits, nearly 3 lakh surgeries in a year. A headline in the Economic Times states, rupee recovers as large public sector banks sell dollars. And finally, Hindustan Times and all other dailies carry the news of India ending its wait for gold in shooting. The headline says, shooters strike gold. India scales new heights with its first pole vault medal. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says gap between cities and villages in India has narrowed significantly over past 12 years. Heavy rain slashed several districts of Uttar Pradesh. Schools closed in many districts following alert for heavy downpour. Chhattisgarh government declares holiday today for all schools in the state due to continuous rain over past 2 days. India raises concerns over repeated attacks on commercial shipping and seafarers in Gulf, Red Sea and Black Sea. Savan Barwal wins silver medal in men's marathon event at Asian Games in Japan. And D. Gukesh secures India's victory over Germany in ninth round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
2: Akasvani Anantapuram Jilla Samachara Lekh Vintaru Rachana Sri M. Manohar.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఉపాధ్యాయుల దినోత్సవం, అమృత్ 2.0 పథకం ప్రాజెక్టులకు భూమిపూజ, విశ్వకర్మ జయంతి, గురజాడ అప్పారావు జయంతి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు, 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఈ నెల 1వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని పోతురాజు కాలువ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్దిదారులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో సింగనమల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలియజేశారు. యువతరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 5న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని గురు పూజోత్సవం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో తల్లి తండ్రి తరువాత అత్యున్నత స్థానం గురువుదేనని పేర్కొన్నారు. జిల్లాలో మాతృమరణాలు తగ్గింపులో పలు స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్యులకు స్టాఫ్ నర్సులకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని పలు తాండా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో 35వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 713 మంది లబ్దిదారులకు 7 కోట్ల 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ది చేకూరిందని తెలిపారు.

0: అనంతపురం నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ నెల 15న అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద రెండు ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరేలా 12.27 కిలోమీటర్ల పొడవున కొత్త పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నామని, నగరంలో నీటి కొరత రాకుండా ఉండేందుకు 6 కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి మొత్తం 5200 కిలోమీటర్ల సామర్థ్యం గల అదనపు నీటి నిల్వను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ప్రతిజ్ఞను అందరిచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్చభారత్ నినాదంతో పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

సోలో చిత్రానికి హేమచంద్ర పాడిన పాట విన్నారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం మణిశర్మ. కార్యక్రమంలో తరువాత పులి బెబ్బులి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: ఫిదా చిత్రానికి హేమచంద్ర, కారుణ్య పాడిన పాట.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారి వీణావాద్య కచేరీ వింటారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ముందుగా గురులేక ఎటువంటి గౌరీ మనోహరి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన ఖండచాపుతాళం.

తరువాత ఎంతనినే వర్ణింతు, ఎంతని నే వర్ణింతు శబరి భాగ్యము. ముఖారి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన రూపకతాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరి వింటున్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీదు చరణములనే సింహేంద్ర మధ్యమ రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అయ్యగారి శ్యాంసుందర్ గారి వీణావాద్య కచేరి విన్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మో జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
2: And do it quickly, never giving them a chance to kill and destroy people and countries again. Do I drive them into hell with no chance of survival and no hope of future greatness or generations? But I believe we'll make a deal right after the election, because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
1: అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్దాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ది కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలు

0: మేరకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసంధిపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసంధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రాన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణమే తెరవడం అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్దరణ, పునర్నిర్మాణానికి సుమారు 71.5 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం, మౌలిక వసతుల పునరుద్దరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్ట్రం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇరాన్ సైనిక బలగాలను, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్పై వస్తున్న వలసవాద ఆరోపణలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరబ్ దేశాల భూభాగంతో పోలిస్తే ఇజ్రాయెల్ కేవలం 0.3% మాత్రమే ఉందని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఇక ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్ది మంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ది వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
2: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening or intervene when needed. This would obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Beating companies in a competitive race is not a reason to make rash decisions.
0: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా

0: విపరీత వర్షాలు వరదలు కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం వాతావరణ నిధులు విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంకోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ లేటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
1: లెఫ్ట్ అన్చెక్డ్ ఇట్ వుడ్ కాల్ ఇన్ టు క్వశ్చన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ దాట్ ఈస్ వై ఇట్ ఈస్ సో ఎసెన్షియల్ దట్ మల్టీలాటరలిజం అసర్ట్స్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ అట్ దిస్ జంక్చర్. అట్ స్టేక్ హియర్ ఆర్ వెరీ రియల్ ఇష్యూస్, not just words and expressions. The future of peace and international security, of climate action and climate justice, of emerging technologies and development finance, of countering terrorism and strengthening supply chains, and of ensuring disaster resilience and preparing for pandemics, all depend on a will to cooperate.
0: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జయశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది. యుక్రెయిన్పై యుద్దం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 వంతుల మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ది కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో 6 పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24 ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాధినేతలం ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్

0: పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20న తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు 1 వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్దం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు వీరి కోరిక మేరకు కూలీ నెంబర్ 1 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత లక్ష్మీ విశాల్ విశాఖపట్నం శ్రోత వీరి కోరిక మేరకు ఆనంద్ చిత్రానికి కేఎం రాధాకృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వినబోతున్నారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం కేఎం రాధాకృష్ణన్.

శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాల కార్యక్రమం రావోయే అతిథి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీరామరాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ పాడిన పాట. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరి కోరిక మేరకు ఈ పాట.

మీరు వింటున్న ఆ పాట వరుడు చిత్రానికి సోను నిగమ్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. వేటూరి సుందరరామ్మూర్తి సంగీత సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాని, స్వీటీ. వీరి కోరిక మేరకు ఈ పాట.

తరువాత రాంబంటు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీరి కోరిక మేరకు ఈ పాట.

ఆపద్ బాంధవుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజమండ్రి నుంచి సిహెచ్ శ్రీనివాస్ దేవి, వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన వీరందరి కోరిక మేరకు గోదావరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు.

కార్యక్రమంలో చివరిగా కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోలం గ్రామం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జానకిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆకలి రాజ్యం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్ జానకి పాడిన స్వర్ణకమలం చిత్రం నుంచి, సిరివెన్నెల రచన ఇళయరాజ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎం రమేష్ పాడిన అనుబంధం చిత్రం నుంచి ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

తర్వాత వినబోయే పాట కెజె యేసుదాస్ చిత్ర పాడిన అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి, రసరాజు రచన కెవి మహాదేవన్ సంగీతం.

వినబోయే పాట వాణి జయరాం పాడిన స్వాతి కిరణం చిత్రం నుంచి సిరివెన్నెల రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట చిత్రపాడిన మాతృదేవోభవ చిత్రం నుంచి, వేటూరి సుందరరామూర్తి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: సినీ గీతాలు మీరింత వరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తోంది. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. विदेश मंत्री

0: వినబోయే పాట పిఠాపురం పాడిన లక్ష్మీనివాసం చిత్రం నుంచి, ఆరుద్ర రచన, కేవీ మహాదేవన్ సంగీతం.
1: తోడే తోడే ఆంధ్రా తోడే పోలీస్ తోడా జిల్ జిల్ తోడే. తోడా తోడా ఆంధ్రా తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా. తోడా తోడా ఆంధ్రా తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా. తోడా తాగు తెలుగు.

0: చిల్ చిల్చోడా కోడా తాకు తెలుగుడ చల్లని చోడా దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా కోడా చోడా అంధ్రోడా.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మాధవ పెద్ది పాడిన ఇల్లరికం చిత్రం నుంచి, టి చలపతిరావు సంగీతం.

0: மனக்கே மனக்கே மனக்கே மமம்மா மனக்கே.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు శ్రోతలకు. ఒక గమనిక, గౌరవనీయ భారత

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి రచన సత్యం సంగీతం.

0: La la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మాధవ పెద్ది పాడిన మాయాబజార్ చిత్రం నుంచి పింగళి రచన ఘంటసాల సంగీతం.
2: వివాహ భోజనంబు.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణపతకం.

0: పతకం షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు: కృత్రిమ మేధ ఏఐ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఏఐ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. ఏఐ సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వప్రతినిధి సభ సమాపేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈరోజు జరగబోయే ఉన్నత స్థాయి సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమాపేశాలు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: Commercial shipping and marinas have been subjected to repeated attacks in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జయశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయీ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5 మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. 7 కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకితభావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H1B

0: ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడటం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్ట్రాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1920 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కు జయంతి నివాళులు అర్పిస్తూ సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది మే 26న న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సిస్ట్లా శారద గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి శిష్ల శారద గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజేష్ పాడిన స్నేహం కోసం చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో కల్పనతో కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ రచన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
1: నేను కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
0: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈరోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్నారు సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగ కూడా గమనించి మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కట్టుబడంతో కార్యక్రమాలు కూడా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య

లో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు నెల రోజుల సమయం పట్టేది. మూడు రాష్ట్రాల మీదుగా

0: చెప్పేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ ఆజ్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై, జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఇకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బడోత్రీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై.
0: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఈ రోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల T20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా? ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి.

0: ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
1: ఆర్బీఐ అంటుంది, బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పచ్చని పరిష్కారం శ్రీమతి నయనాల వాణిశ్రీ గారి కథానిక వినండి.
3: కథ శీర్షిక పచ్చని పరిష్కారం. అడ్రస్ కనుక్కోవడం కష్టమై అలసటగా ఉంది గాని నందనవనంలో అందంగా అమరిన పొదరిల్లు లాంటి ఆ చిన్ని ఇంటిని చూసిన తరువాత మనసుకు హాయిగా అనిపించింది. చిక్కి సగమై రూపురేఖలు మారిపోయిన ఝాన్సీని చూసి మాత్రం హృదయం నీరయింది. 6-7 ఏళ్ల క్రితం ఝాన్సీని కలిసినప్పుడు చక్కని బంగ్లా, చుట్టూ పెంచుకున్న ఖరీదైన మొక్కల మధ్య ఉయ్యాల బుట్టలో కూర్చుని మొక్కలతో ఊసులాడుతున్న ఝాన్సీ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇలా పేషెంట్లా తయారైందేమిటి అనుకుంటూ ఉండగానే సడన్గా గుమ్మంలో నన్ను చూసిన ఆశ్చర్యంతో హేయ్ అంటూ పరిగెత్తుకు వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. కాఫీ, ఫలహారాలు అయిన తరువాత బయటకు వచ్చి మొక్కల్లోనే కూర్చున్నాం. ఏ మొక్కను ఎలా పెంచాలి, ఏ టెంపరేచర్లో ఉంచాలి, ఎంత నీరు పోయాలి, వాటి పెంపకంలో జాగ్రత్తలు చెబుతుంది ఉత్సాహంగా ఝాన్సీ. అంత ఉత్సాహంలోనూ అప్పుడప్పుడు విడిచే నిట్టూర్పులు నన్ను కుదురంచడం లేదు. ఏదో ఉందని అర్థమైంది. సరే, మొక్కలు ఆరోగ్యంగా ఏపుగా పెంచుతున్నావు గాని నువ్వేమిటి ఇలా ఎండిపోయావు అన్నాను నవ్వుతూ. దాన్నుంచి చిరునవ్వు తప్ప సమాధానం రాకపోవడంతో, మీ వారేరి వాలంటరీ తీసుకున్నారు కదా, ఇంట్లోనే ఉంటారనుకున్నాను. నువ్వు మళ్లీ వచ్చేసరికి పాత ఝాన్సీని అవుతాలే అన్న ఝాన్సీ మాటల్లో నమ్మకం నాకిచ్చిన ధైర్యంతో ఉండబట్టలేక అడిగేశాను, అసలేమైందే, ఎలా ఉండేవారు, ఇప్పుడు ఇంత చిన్న ఇంట్లో ఇలా, ఏమిటిదంతా అన్నాను. బాధ చెప్పుకుంటే కాస్త ఊరట అనుకుందో ఏమో ఝాన్సీ తన గతం చెప్పుకొచ్చింది. వీధి తలుపు ఎవరో దబదబా బాధడంతో గబగబా వెళ్లి తలుపు తీసింది ఝాన్సీ. ఒక్కగానొక్క కొడుకు ఉళ్లంతా చెమటలతో ఉగర్చుకుంటూ లోనికి వచ్చి తలుపు మూసేశాడు. ఆ తలుపు కూడా వేసేయి అని ఆర్డర్ వేశాడు. ఏమైందిరా అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్లిపోయి తలుపులు మూసుకున్నాడు. ఒక నిమిషం ఆగి వాడి తలుపు కొట్టింది. ఏమీ లేదులే, నన్ను కాసేపు వదిలే అని కసురుకోవడంతో భర్తకు ఫోన్ చేసింది. ఈలోపు మళ్లీ తలుపులు బాదుతున్నారు. తలుపు తీజాన్సీ అన్న భర్త గొంతు విని కంగారుగా తలుపు తెరిచింది. భర్త వెనుక నుంచి తోసుకుంటూ ముందుకు వచ్చిన ఓ 10 మంది కొండాలాంటి మనుషులు వాడిని బయటికి పిలవండి అని అరిచారు. మాట పెగల్లేదు ఝాన్సీకి. ఈలోపు ఇద్దరు లోనకు జరబడి వాడి గది తలుపులు బాదుతున్నారు. వాడిని చంపడానికి వచ్చిన రౌడీలా ఏంటి, ఒక్కసారిగా వణుకు పుట్టింది ఝాన్సీకి. భర్తను అయోమయంగా ఏం జరిగింది అని అడుగుతుంది. మీ కొడుకును బయటకు పిలవండి, చెప్తాడు అని గట్టిగా అరుస్తున్నారు రౌడీలు. నా కొడుకు ఎవ్వరికి ఏ హాని చేయడు, వాడికి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాం, ఎవరి జోలికి వెళ్ళం, ఏమిటి దౌర్జన్యం, ఏడుస్తూ కీచు గొంతుకుతో అడిగింది ఝాన్సీ. అసలు ఏం జరిగింది చెప్పకుండా ఇలా ఇంటి మీద పడితే ఏమిటి అర్థం అని ఇద్దరూ ధైర్యం కూడగట్టుకుని అడిగారు. లక్షలు డబ్బు తీసుకుని ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు మీ కొడుకు, అడక్క వదిలేస్తారా, మర్యాదగా ఇవ్వకపోతే ప్రాణాలు తీసైనా వసూలు చేస్తాం అన్నారు వాళ్లు. వాళ్లను చూస్తుంటే అన్నది అక్షరాలా చేసేలా ఉన్నారు. బిక్కు బిక్కుమంటూ ఓ మూల నుంచున్నారు తల్లిదండ్రులు. పరువు గలవారిలా ఉన్నారు. ఎంతమంది చూస్తున్నారో చూడండి, అప్పు మీరు తీరుస్తామని ఈ కాగితం మీద సంతకం పెడితే మీ వాడిని ఏమి చేయకుండా చూసే బాధ్యత నాది అని ఒక పెద్ద మనిషి అనడంతో ప్రాణం లేచొచ్చింది వారికి. తల్లిదండ్రుల కళ్లలో అతని మీద నమ్మకాన్ని చూసిందే తడవుగా వారితో సంతకాలు పెట్టించి అందర్నీ తీసుకుని వెళ్లిపోయాడు ఆ పెద్ద మనిషి. తరువాత నెమ్మదిగా బయటకు వచ్చిన కొడుకు మ్రానులై మూలకు కూలబడిన తల్లిదండ్రులతో, నా ఫ్రెండ్ ఒకటికి అప్పిచ్చాను, షూరిటీ ఉన్నందుకు వాళ్లు నా మీద పడ్డారు అన్నాడు షర్టు దులుపుకుంటూ. అదేంటి, అప్పు నువ్వు తీసుకోలేదా, ఇంతకీ ఎంత అన్నాడు తండ్రి. 50 లక్షలు అని తండ్రి రియాక్షన్ చూడడం ఇష్టం లేక గదిలోకి వెళ్లిపోయాడు కొడుకు. ఉన్న డిపాజిట్లు, బంగారం అన్నీ ఊడ్చి వడ్డీతో సహా తీర్చిన నాటి నుండి తండ్రి లోగొంతు మళ్లీ పెగల్లేదు. ఝాన్సీ మనసు పెట్టి వండలేకపోయేది, వండినది తినలేకపోయేవారు. ఉద్యోగస్తుడు, తన మాట కాదనని భర్త, ఇద్దరు చక్కని పిల్లలు, పెళ్లిళ్ళై వారికి ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. మీకేంటి అదృష్టవంతులు అనేవారు స్నేహితులు, మీకేం తక్కువ అనేవారు బంధువులు. ఒకరోజు అమ్మా అన్న పిలుపుతో

పిక్కిపడింది. అమ్మా, డబ్బులు కావాలి, ఇంకొంచెం అప్పులున్నాయి అంటూ మరో పిడుగు వేశాడు. ఎక్కడ తేవాలి, ఉన్నదంతా ఊడ్చిచ్చేశాం, ఇంకేముంది అన్నాడు తండ్రి కోపంగా. నా జీతంలో ఆల్రెడీ లోన్ పెట్టేశాను, వడ్డీ కూడా కట్టలేకపోతున్నాను, వాళ్ళు గొడవ చేస్తున్నారు అన్నాడు కొడుకు. అమ్మా, ఏదోటి చేయండి, వాళ్లతో మాట పడలేను నేను అన్నాడు చిరాగ్గా. ఆ అప్పుకు ఫలితం జాన్సీ భర్త బలవంతపు వాలంటరీ రిటైర్మెంట్. దీనితో ఇంకాస్త కుంగిపోయారు. జాలి లేనిది కాలానికో కొడుకుకో తేల్చుకోలేని స్థితిలో ఉండగా కొడుకు అప్పుల పాము మరోసారి బుసకొట్టింది. బెదిరిపోయారు ఝాన్సీ దంపతులు. ఒకరోజు రాత్రి భోజనాలు అయ్యాక నెమ్మదిగా భర్తతో ఇల్లమ్మే అప్పు తీర్చేద్దామండి అనడంతోనే, ఇల్లమ్మే గుడిసెలో ఉంటావా, విరుచుకుపడ్డాడు భర్త. మాయగారిచ్చిన ఫ్లాట్ ఉంది కదా, అది అమ్ముదాం, మన బిడ్డకంటే ఎక్కువ ఆస్తులు, అప్పులు తీరిపోయి వాడు పెళ్ళాం బిడ్డలతో హాయిగా ఉంటే అంతకన్నా మనకేం కావాలండి అంది ఝాన్సీ. అది మా నాన్న గుర్తుగా ఉండాలి కదా అని ఇలా అమ్ముకుంటూ పోతే రేపు వాడి పిల్లలకి ఏమిస్తాం అంటూనే దాన్ని కూడా తెగనమ్మి అప్పులు తీర్చడం అయ్యింది. నెల తిరగలేదు, ఏదో చెక్ బౌన్స్ అయిందని సమన్లు వచ్చాయి ఇంటికి. పుట్టింట్లో ఉన్న కోడలికి ఫోన్ చేసింది ఝాన్సీ, వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అని. నాకేం తెలియదు అత్తయ్య, నాకేమీ చెప్పడు, మీరే అడగండి అని ఫోన్ పెట్టేసింది కోడలు. కాసేపటికి చిరచిరా బయటకు వచ్చి, దాన్నే ఆరాలు తీస్తున్నారా, తాగేసి దొల్లుతున్నాననుకున్నారా, మీ కొడుకునే కదా, నాకు కాక ఇంకెవరికిస్తారు, అంత మీరే దాచుకోండి, నా చావు నేను చేస్తాను అంటూ అరుస్తూ విసవిస లోపలికి పోయి తలుపేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ నోట మాటలేక నిలబడిపోయారు. పొద్దెక్కినా లేవకపోయేసరికి లోపలికి వెళ్లి చూస్తే ఇంకేముంది, నిద్ర మాత్రలు మింగినట్టున్నాడు. అతి కష్టం మీద ప్రాణాపాయం నుంచి తప్పించగలిగారు. ఆ సంఘటనతో తల్లిదండ్రులు ఇద్దరి నోర్లు పూర్తిగా మూతపడ్డాయి. ఉంటున్న ఇల్లు కూడా హరించింది. అంతా ఇచ్చేస్తే మీరెలా బ్రతుకుతారు అని శ్రేయోభిలాషుల మాటలు తల్లిదండ్రుల మనసులను మార్చలేకపోయాయి. గడచిన సుఖమైన జీవితం డబ్బు పోకడను సరిగా లెక్క కట్టలేకపోయింది. రేపటి కష్టాలను సరిగా అంచనా వేయలేకపోయింది. పెన్షన్ మీద కూడా లోను తెచ్చి ఇచ్చేశారు. మిగిలిన కొద్దిపాటి పెన్షన్తో ఈ ఇల్లు అద్దెకు తీసుకుని ఆయన మళ్లీ ఒక చిన్న ఉద్యోగంలో చేరి 65 ఏళ్ల వయసులో ఆల్రెడీ ఒంట్లో ఉన్న జబ్బులతో కాలం గడుపుతున్నారు. ఆస్తులు పోయినా మా పిల్లాడు బ్రతుకుంటే చాలు, మనం ఏదోలా బ్రతకచ్చు అని ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు. పాపం అప్పు కట్లపాము ఇంకా వాళ్ళింట్లోనే కాపురం ఉందని తెలియని అమాయక తల్లిదండ్రులు. అప్పులు తీర్చడానికి అవయవాలు తప్ప ఏమీ మిగల్లేదు, ఈ వయసులో అవి కూడా పనికిరావు అని ఏడుస్తుంది ఝాన్సీ. ఇది అమ్మ మనసు, ఇదే బిడ్డలకు అలుసు. కష్టం వచ్చినప్పుడల్లా దాన్ని దాటడానికే ప్రయత్నించారు తప్ప ఎంతప్పు చేశావు, ఎందుకు చేశావు అని గట్టిగా వీళ్ళ నిలదీయనూ లేదు, కొడుకు చెప్పనూ లేదు. స్నేహితుడు బ్యాంకులో 1 కోటి రూపాయలు అప్పు తీసుకుంటే వీడు షూరిటీ సంతకం పెట్టాడు. తీసుకున్నవాడు ఎగ్గొట్టి దేశం విడిచిపోతే అది తడిచి మోపుడై వీడి మెడకు చుట్టుకోవడం, ఉన్న ఉద్యోగం ఓడడంతో పాటు అవి తీర్చడానికి దొరికిన చోటల్లో అప్పులు చేసి ఈ స్థితికి తెచ్చాడు. ఇరుగు పొరుగు వారి సానుభూతి పరామర్శలతో తప్పు చేశానేమో అనే అపరాధభావం ఎక్కువై కృంగిపోయింది ఝాన్సీ. తమ భరోసా ఉన్నంత వరకు కొడుకు పద్ధతి మార్చుకోడానే అర్థమైంది. దగ్గరగా ఉండి కొడుకును కాదనడం కుదరదు, దూరంగా వెళ్లిపోవడం మంచిదనిపించింది ఝాన్సీకి. అంతా కోల్పోయిన సమయంలో పెంచుకున్న మొక్కలను వదల్లేక పొరుగింటి వాళ్లతో ఉన్న స్నేహంతో అన్ని వాళ్ళింటికి షిఫ్ట్ చేసింది. ఊరికి దూరంగా ఇల్లు అద్దెకు తీసుకుని చుట్టూ మట్టి జాగాలో ఒక మొక్కను 4 చేసి పెంచింది. దగ్గరలో కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ మేనేజర్ని కలిసి గార్డెన్ ప్లాంటింగ్ ఆర్డర్ సంపాదించింది. తన దగ్గర మొక్కలతో పాటు దగ్గరలో ఉన్న నర్సరీలతో మాట్లాడి మొక్కలు తెచ్చి నాటింది. మంచి అవుట్లుక్ తీసుకురావడంతో ఆ బిల్డర్ మాత్రమే కాక బయటి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. భర్త కూడా చేస్తున్న చిన్న ఉద్యోగం మానేసి ఝాన్సీకి సాయంగా కంప్యూటర్ ప్లాంట్ డిజైనింగ్ చేస్తున్నాడు. సంపాదన ఎలా ఉన్నా పచ్చని మొక్కలతో మంచి వ్యాపకంతో బాధలు కొంచెం కొంచెంగా మరిచిపోతున్నారా దంపతులు. ఝాన్సీ మొక్కలకు నీళ్లు పోస్తుంది. అక్కడే కూర్చున్న భర్త, ఆగాగు, ఆ మొక్కకు అసలే నీరు ఎక్కువై ఆకులు పసుపు రంగుకు మారుతున్నాయి, నువ్వేమో అది పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ నీళ్లు పోస్తున్నావు, దానికి వేరు కుళ్ళిపోతే ఏమి చేయలేం అన్నాడు భర్త. టక్కున ఆగిపోయింది ఝాన్సీ. భర్త కాళ్ల దగ్గర కూలబడి, నన్ను మన్నించండి, వాడిని వెనకేసుకురావడమే తల్లి ప్రేమ అని పొరబడ్డాను,
నా మీద మీకున్న ప్రేమను ఆసరాగా తీసుకుని మహారాజులా బ్రతకవలసిన మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చాను అని బోరున ఏడ్చింది. ఛ, ఊరుకో ఝాన్సీ, మనం ఒకరికొకరు ఉన్నంత వరకు ఏ కష్టాలు మనల్ని

0: ఏం చేయలేవు అంటూ ఝాన్సీని గుండెలకు హత్తుకున్నాడు భర్త. అప్పుడే తడిచిన పూల మొక్కల సుగంధాలు చల్లగా దంపతులను ఓదార్చాయి. అప్పుకట్లపాము జరజరా ఆవలికి పాకింది.
1: మీరింతవరకు పచ్చని పరిష్కారం శ్రీమతి నయనాల వాణిశ్రీ గారి కథానికి విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు.
1: అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగా మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటి కాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది.

ఇది వాసోడైలేటర్గా పనిచేస్తుంది, అంటే రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ అరటికాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి అరటికాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. అప్పుడప్పుడు ఈ బజ్జీల రూపంలో వేసి పిల్లలకు మనం ఇచ్చినట్లయితే వారు ఇష్టంగా వీటిని తినేస్తారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో కరిగే కరగని పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. Type 2 diabetes ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ అరటి పువ్వుని పెరుగు పచ్చడి అలాగే పప్పులో కూడా వేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, విటమిన్ B6 మొదలైన మూలకాలు కలిగిన ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు లేదా పప్పులో కూడా వేసుకుంటారు. ఇక అరటి ఆకు. అరటి ఆకులను నేరుగా ఎవ్వరూ తినరు, కానీ వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అన్ని ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడి వ్యాధులను నివారిస్తాయి. ఈ ఆకుల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో దోహదపడుతుంది. అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.

0: వనితవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. External Affairs Minister Dr. S. Jaishankar calls to leverage AI-created opportunities while addressing associated risks. Co-chairs event on AI in the context of international peace and security in New York. Mr. Jaishankar to address 81st United Nations General Assembly in New York this afternoon. Foreign Secretary Vikram Misri calls for urgent UNSC reform to give developing nations greater voice. Continuous rain in Odisha, Chhattisgarh, Bihar and Uttar Pradesh disrupts normal life. Heavy rainfall alert for today over parts of Uttar Pradesh, Uttarakhand, Chhattisgarh and Madhya Pradesh. Iran proposes deal to reopen Strait of Hormuz in 7 days if US meets its conditions. US rejects the proposal. Indian women's kabaddi team clinches gold, beating Iran at Asian Games, wins 2 silver medals in women's shooting and men's marathon.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు వినండి టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ క్విజ్ ప్రశ్నల కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాన్ని వాట్సాప్ ద్వారా పంపించేయండి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త, ముఖ్యంగా వీరు బెంగాలీ కవి. ఈరోజు వీరి జన్మదినం. హిందూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ అనే బిరుదును పొందారు. వీరు పేరు ఏమిటి? ప్రశ్నలోనే మీకు సమాధానం వచ్చేసిందండి. మరి సమాధానాలు పంపించేయండి. 0866-248-8812 ప్రశ్న మరొక్కసారి. భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త, ముఖ్యంగా బెంగాలీ కవి, వీరు జన్మదినం ఈరోజు. హిందూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ అనే బిరుదును పొందారు. వీరు పేరు ఏమిటి? మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ్య కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త, బెంగాలీ కవి, వీరి జన్మదినం ఈరోజు. హిందూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ అనే బిరుదును వీరు పొందారు. వీరి పేరేమిటి? మరి అందరు సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుత్తి గ్రామం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలులంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాదుపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దర్శి బాలసుబ్రహ్మణ్యం, అరుణ, ఒంగోలు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత మూసపేట నుంచి పంపించారు, వీరంతా పంపించారు. మరి సమాధానం ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. సరైన సమాధానం పంపించేయండి, మీరందరి పేర్లు చదివేస్తాను. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా గోగులముడి రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, మార్టూరు, బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత తెనాలి నుంచి మహేంద్ర, రైట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండి. దోర్

నల బాలాజీ, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంజ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుంచి, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి, సూరేపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప నరేంద్రరెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, సిద్ధాంతి రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి వీరు, బండారు శంకరయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఖమ్మం నుంచి డేవిడ్ శంకరాచారి రైట్ ఆన్సర్ అండి. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు వీరు కూడా రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత వీరంతా కూడా రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్. కోట మన్మధురావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ పంపారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ అండి. ఇంకా బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ప్రశ్న క్లియర్గా కావాలండి. ప్రశ్న ఏంటంటే, భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త, ముఖ్యంగా వీరు బెంగాలీ కవి, వీరి జన్మదినం ఈరోజు. అయితే హిందూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడవటం వల్ల విద్యాసాగర్ అనే బిరుదు వీరు పొందారు. వీరి అసలు పేరు ఏమిటి? మరి పంపించేయండి మీ సమాధానాన్ని. తర్వాత గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి, సమాధానం రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత కేశవరావు అత్తిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మేడిపల్లి నుంచి వసంత, దీపిక, శాలిని రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత ప్రశ్న చెప్పేశానండి, మళ్ళీ ఒకసారి క్లియర్గా అడిగేశాను, ఇప్పుడు సమాధానం పంపించేయండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నలోనే మీకు సమాధానం కూడా వచ్చేసిందండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి, అందరూ పంపించేశారు కూడా. తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, కిషోర్ వంశీ, మహమ్మద్ రఫీ, కాదర్ బాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్, మంగళంపూరి ప్రకాష్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు.
ఇంకా కరీంనగర్ జిల్లా చంద్ర

పురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. రైట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్. రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్, పెరుమాళ్, శ్రీవాణి, ఢిల్లీ నుంచి. రైట్ ఆన్సర్. అందరి మెసేజ్లు చదువుతున్నానండి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి. రైట్ ఆన్సర్ పంపించారు వీరు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లలిత, మల్లిక, సత్తుపల్లి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మరి అందరూ సమాధానాలు పంపించేశారు. అందరి పేర్లు చెప్పేశాను. మరి సరైన సమాధానం ఏంటంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరి పేరు ఈశ్వరచంద్ర అండి. అయితే హిందూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడు అవటం వల్ల విద్యాసాగర్ అనే బిరుదు వీరు పొందారు. కాబట్టి ఆయన పేరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అయింది. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న. ప్రసిద్ధ తెలుగు కవి, నవల రచయిత, నాటకకర్త, తన 30వ ఏట రేచీకటి వ్యాధికి గురైనా కూడా రచనలు కొనసాగించారు వీరు. వీరు మరణించిన రోజు ఈరోజు, వీరు ఎవరు? అయితే గయోపాఖ్యానం నాటకాన్ని 1890లో వీరు రచించారు. ప్రసిద్ధ తెలుగు కవి, నవల రచయిత, నాటకకర్త, వీరు మరణించిన రోజు ఈరోజు, గయోపాఖ్యానం నాటకాన్ని రచించారు వీరు. వీరి పేరు ఏమిటి? మరి సమాధానాలు పంపించేయండి. 0866 248 8812. ప్రశ్న మరొక్కసారి. ప్రసిద్ధ తెలుగు కవి, నవల రచయిత, నాటకకర్త, వీరు తన 30వ ఏట రేచీకటి వ్యాధికి గురైనా కూడా రచనలు కొనసాగించారు. వీరు మరణించిన రోజు ఈరోజు, వీరు ఎవరు? దీనికి క్లూ కూడా అండి, గయోపాఖ్యానం నాటకాన్ని 1890లో వీరు రచించారు. మరి పంపించేయండి మీ సమాధానాలు. ఈలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, ప్రసిద్ధ తెలుగు కవి, నవల రచయిత, నాటకకర్త, గయోపాఖ్యానం నాటకాన్ని రచించారు. వీరు మరణించిన రోజు ఈరోజు, వీరి పేరు ఏమిటి? ఇది ప్రశ్న. మరి అందరూ సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించేశారు ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. రైట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ. రైట్ ఆన్సర్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్. వీరు కూడా రైట్ ఆన్సర్. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీవర్మ, లడ్డూ బాబా. వీరు మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఇది మీరు పంపింది రైట్ ఆన్సర్ ఇది. మరి రెండవ ప్రశ్నకు కూడా పంపించేయండి మీ సమాధానాన్ని. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, వీరు తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దర్శి బాలసుబ్రహ్మణ్యం, అరుణ, ఒంగోలు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుత్తి గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. గోగులముడి రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, మాట్టూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్, పెరుమాళ్, శ్రీవాణి, ఢిల్లీ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, వీరు కూడా రైట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారు. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్.

రండి. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు వీరు కూడా రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుంచి, దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు, సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి నరేంద్రరెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, వాస్తు సిద్ధాంతి, రామకృష్ణయ్య, హవాలా. ఈ పేర్లన్నీ అర్థం కావట్లేదండి. మస్తాన్ భాష కార్పెంటర్ బుచిరెడ్డిపాలెం నుంచి బండారి శంకరయ్య, మీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. పంపింది లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి, వేముల పరశురాములు, పద్మ, రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప, రైట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ పంపించారు. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. సత్పల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ, రైట్ ఆన్సర్ అండి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి వీరు, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ధూళిపాళ్ల నుంచి చాంద్ భాష, జానీ వేగం, షాహిద్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇందిరాదేవి, వెంకట్, మణిదీప్, బాపట్ల నుంచి వీరు పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్, రైట్ ఆన్సర్ పంపారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. డేవిడ్ శంకరాచారి ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్ అండి. ఇంకా పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, రైట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, రైట్ ఆన్సర్ అండి. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, హారిక, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్ పంపారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్ పంపారు. పూర్ణ చీరాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రైట్ ఆన్సర్. శ్యామలా ప్రకాష్ కర్ణాటక చిన్న తిరుపతి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. షేక్ ఖాదర్ బాషా కోటపాడు అగ్రహారం పొన్నూరు మండలం నుంచి, రైట్ ఆన్సర్ అండి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ అండి. మేడిపల్లి నుంచి వసంత, దీపిక, శాలిని, రైట్ ఆన్సర్. శ్రీరామోజు పాండుచారి, సుంకోజు చెన్నాచారి పాల్వాయి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్ గారు ఇంకా ప్రశ్న అడుగుతున్నారు, సమయం అయిపోతుంది మరి. ప్రశ్న ఒక్కసారి చెప్తాను. ప్రసిద్ధ తెలుగు కవి, నవల రచయిత, నాటకకర్త, గయోపాఖ్యానం నాటకాన్ని రచించారు, వీరి పేరు ఏమిటి? ఇది ప్రశ్న అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. కేశవరావు అత్తిలి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా

ఈరోజు. అయితే గయోపాఖ్యానం నాటకాన్ని 1890లో రచించారు. దీనికి ప్రచండ యాదవం అనే మరొక పేరు కూడా ఉంది. ఇంకొక్కరు పంపించారు సమాధానం, మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మారాణి అక్షర కృప. రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానం ఏంటంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. ఇంకొక్కరు పంపించారండి, కడప నుంచి వినయ్ పంపించారు. రైట్ ఆన్సర్ అండి మీరు కూడా. మరి క్విజ్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్, బయటో కైసే హో?
2: టీక్ హూ అధ్యాపికాజీ.
3: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కు ప్రకట్ కన్నా చాతే హో తో కైసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
2: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
3: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు
2: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
3: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
2: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
3: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
2: జీ అధ్యాపికాజీ.
3: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరోం తక్ పహుంచానే కేలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం, అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రం సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టి పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టి పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖనా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ

0: ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని పుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న పుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖనా హై.
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్ ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
0: ప్రధానాధ్యాపక్ జీ
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక్ పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హై. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. అడ్రస్ రాయాలి ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖనా హై అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సర్ అని తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయ కే బారే మే లిఖనా చాహతే హై ఉస్కే బారే మే లిఖనా హై అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్ ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షా కా ఛాత్ర హూ అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షా కా ఛాత్ర హూ అని రాయాలి. ఛాత్ర అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షా కా ఛాత్రా హూ అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర. ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్ సే బుఖార్ హే. బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాం. నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహి సక్తాహు. జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే. ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత పుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హై అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి పుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హై.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్ మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ మే దో దిన్ ముజే దో దిన్ సే బుఖార్ హై మే ఆస్పతాల్ జానా చాహతా హూ ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ తీన్ దీనికి చుట్టీ దేనికి కృపా కరే ధన్యవాద్.
0: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది లైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమజ్మే ఆగయా భాస్వన్
1: జీ అధ్యాపిక జీ
0: తో బతావ్ పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ పుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవామే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హై. పత్ర లిఖతే సమయ్ ధ్యాన్ మే రఖనా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి సరేనా.
1: जी अध्यापिका जी।
0: अच्छा,

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం, అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రీమతి పెనుమూడి సుధా బృందం వారు ఆలపించిన జానపద గీతాలు ఇప్పుడు వింటారు.

0: అటు పక్క సెరుకు తోట ఇటు పక్క సెరుకు తోట మధ్య బల్ల బాట
1: అటు పక్క సెరుకు తోట ఇటు పక్క సెరుకు తోట మధ్య బల్ల బాట.

0: మీరింతవరకు శ్రీమతి పెనుమూడి సుధాబృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
3: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
2: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
3: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
2: వేరే మార్గాల కోసం వెతకండి,
3: ఆకాశవాణిని సంప్రదించండి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

మీరు విన్న పాట ప్రేమలేఖా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ గానం చేశారు. గీత రచన భువనచంద్ర. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ సాహిత్యంలో నాని చిత్రానికి ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా మనసంతా నువ్వే ఈ చిత్రానికి సంజీవిని ఉషా పాడిన పాట, గీతరచన సిరివినెల సీతారామశాస్త్రి.

నమస్కారం ఆకాశవాణి శ్రోతలందరికీ, ముఖ్యంగా నా తోటి యువవాణి మిత్రులందరికీ యువవాణి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. రోజు ఉదయాన్నే అలారం మోగగానే మనలో సగం మందికి లేవాలని అస్సలు అనిపించదు. కానీ బలవంతంగా లేచి చేతిలో వేడివేడి టీ లేదా కాఫీ పట్టుకొని కాస్త మనసు ప్రశాంతంగా ఉండటానికి బాల్కనీలోకి వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళగానే పక్క సందులో ఎవరో చెత్తకుప్పని తగలబెడుతుంటే వచ్చే ఆ దట్టమైన ప్లాస్టిక్ పొగ, రోడ్డు మీద నుంచి హోరెత్తే ట్రాఫిక్ కాలుష్యంలో ఒక్కసారిగా మన మొహాన్ని తాకిందనుకోండి, ఆ ప్రశాంతత అంతా ఒక్క సెకండ్లో ఎగిరిపోతుంది కదా. ఎంత చిరాగ్గా ఉంటుందో ఆలోచించండి. రోజంతా తలనొప్పి వచ్చేస్తుంది, చిరాకు మొదలైపోతుంది, ఇక మనకు ఆ రోజంతా ఒక విధమైన బ్యాడ్ డేగా మారిపోతుంది. ఎందుకంటే మన మార్నింగ్ ఎంత సాఫీగా సాగుతుందో రోజంతా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం రోజు జిమ్, డైట్, ప్రోటీన్ షేక్స్ అంటూ మన శరీరం ఫిట్గా ఉంచుకోవడానికి ఎన్నో పాటలు పడుతూ ఉంటాం కదా. కానీ అసలు మనం బతకడానికి కావాల్సిన స్వచ్ఛమైన గాలి, శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన రోడ్లు పరిస్థితి ఏంటి? మన చుట్టూ ఉండే పరిసరాలు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది కదా. మరి దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు మన పనిలో మనం పడిపోతూ ఉంటే ప్రపంచం ఎలా మారుతుంది? ఇది గుర్తు చేయడానికే ప్రతి ఏటా సెప్టెంబర్ 26న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేని జరుపుకుంటారు. ఇంట్లో చెత్త బయట వేయకుండా డస్ట్బిన్లో వేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి చిన్న చిన్న మార్పులు ఇక్కడి నుంచే మొదలవుతాయన్నమాట. మరి ఇక ఇలాగ ఎన్నో విషయాలు మనం ముందు ముందున చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఇక ఈనాటి యువవాణిలో ఇలాంటి ఆలోచింపచేసే ఆసక్తికరమైన విషయాలు, విశేషాలతో పాటు సమాజపు కట్టుబాట్లను ఎదిరించి స్త్రీ విద్య కోసం, వితంతు పునర్వివాహం కోసం ఆ కాలంలోనే ఒంటి చేత్తో పోరాడిన మహనీయుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి జయంతి విశేషాలు, అలాగే మనలో ప్రతి ఒక్కరూ రోజు ఫేస్ చేసే మొబైల్ నోటిఫికేషన్స్ మరియు స్క్రీన్ టైం సమస్యల గురించి సరదాగా మాట్లాడుకుందాం. మరి ప్రోగ్రామ్ని ఒక మంచి ఎనర్జెటిక్ పార్ట్తో స్టార్ట్ చేయాలి కదా. మరి వినేద్దామా?

పాట అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా, కానీ ఇక్కడ ముఖ్యమైనది పాట కాదు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం. సో వెల్కమ్ బ్యాక్ టు యువాణి. మిత్రులారా, సాధారణంగా మనం చదువుకున్నాం అంటే ఒక మంచి మార్పులు తెచ్చుకోవడమే లేదా మంచి ఉద్యోగం సంపాదించడమే అనుకుంటాం కదా. కానీ ఒక మనిషి సంపాదించిన జ్ఞానం సమాజంలో అణగారిన వర్గాల కన్నీళ్లు తుడపడానికి ఉపయోగపడుతున్నప్పుడే దానికి అసలైన విలువ ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుదైన వ్యక్తిత్వాన్ని నిలువెత్తు నిదర్శనం ఈరోజు మనం స్మరించుకుంటున్న మహానుభావుడు పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈయన 1820 సెప్టెంబర్ 26న జన్మించారు. చిన్నతనం నుంచే సంస్కృతం తత్వశాస్త్రంలో ఆయన చూపించిన అద్భుతమైన ప్రతిభకు మెచ్చి కలకత్తా సంస్కృత కళాశాల ఆయనకు విద్యాసాగర్ అంటే విద్య యొక్క అగాధమైన సముద్రం అనే గొప్ప బిరుదును ఇచ్చింది. అయితే ఆయన కేవలం పండితుడిగా క్లాస్ రూమ్లకే పరిమితం కాలేదు. ఆ కాలంలో ఆడపిల్లలకు చదువు చెప్పించడమే మహాపాపం అనే మూఢనమ్మకం బలంగా ఉండేది. అలాంటి రోజుల్లో ఆయన ఊరూరా తిరిగి సొంత ఖర్చులతో దాదాపు 35కు పైగా బాలికల పాఠశాలను స్థాపించారన్నమాట. అన్నిటికంటే ఆయన చేసిన అతిపెద్ద విప్లవాత్మక పని

ఏంటో తెలుసా? వితంతువుల సమస్య. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి జీవితాంతం చీకటి గదుల్లో నరకము అనుభవించే ఆ అమాయక స్త్రీలు కళ్ళను చూసి ఆయన తట్టుకోలేకపోయారు. సమాజంలోని ఛాందసవాదుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా, బెదిరింపులు వచ్చినా వెనకడుగు వేయకుండా పోరాడి 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఆమోదం పొందేలా చేశారు. అంతటితో ఆగకుండా తన సొంత కుమారుడికి కూడా ఒక వితంతువుతో వివాహం జరిపించి మాటల్లో కాకుండా చేతల్లో ఆదర్శాన్ని చూపించారు. ఈ రోజుల్లో మనం చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో సమాజం మారాలని కమెంట్స్ పెట్టి ఊరుకుంటాం. కానీ ఒక్కసారి ఊహించండి, ఆ కాలంలో ఇటువంటి మహనీయులు సమాజానికి ఎదురెళ్ళి ఇలాంటి విషయాల్లో పోరాడకపోతే ఈరోజు మళ్ళీ ఎంతమంది అవే సమస్యలను ఎదుర్కొంటూ ఉండేవారో. అంతేకాదు, ఏ సదుపాయం లేని ఆ కాలంలోనే అంతటి ధైర్యంతో సమాజపు ఆలోచనలను మార్చిన విద్యాసాగర్ గారు యువతకు నిజమైన రోల్ మోడల్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళలోని ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా పాటిస్తున్నారు. కాబట్టి మీకు కుదిరితే మీరు అటువంటి ప్రదేశాలు విచ్చేసినప్పుడు వారికి అర్థమయ్యేటట్టు మీ భాషలోని తెలియపరిచారనుకోండి, అది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మీరు కూడా సమాజంలో మార్పులు తెచ్చేందుకు ఆదర్శం కావచ్చు. ఈ స్ఫూర్తిదాయకమైన మాటలతో పాటు ఈ వైబ్ని మెయింటైన్ చేయడానికి దీనికి తగ్గట్టు ఒక సాంగ్ విందాం.

శ్రోతలందరికీ మరోసారి యువవాణికి స్వాగతం. మిత్రులారా, ఈరోజు సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన మరో ముఖ్యమైన దినోత్సవం ఉంది. అదే వరల్డ్ కాంట్రాసెప్షన్ డే, లేదా కుటుంబ నియంత్రణ మరియు ఆరోగ్య అవగాహన దినోత్సవం. ఒక విషయం గమనించండి, మన ఫ్రెండ్స్ గ్రూప్లో కెరియర్ ప్లాన్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, జిమ్ వర్కౌట్స్ గురించి లేదా ఫుడ్ డైట్స్ గురించి గంటల కొద్దీ ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాం. పర్సనల్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్ విషయాలు వచ్చేసరికి ఏదో తెలియని బీడియాలతో లేదా మొహమాటంతో దాటివేస్తుంటాం. కానీ ఒక బాధ్యతాయుతమైన యువతగా శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల సరైన శాస్త్రీయ పరిజ్ఞానం కలిగి ఉండటం చాలా అవసరం. కుటుంబ నియంత్రణ మరియు కాంట్రాసెప్షన్ అంటే కేవలం జనాభాలు తగ్గించే లెక్కలు మాత్రమే కాదు, అది ఒక యువతీ యువకుడు తన కెరియర్, జీవితం మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పించడం. అపోహల వల్లే అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు వస్తుంటాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కాలేజీల్లో మరియు కమ్యూనిటీలో హెల్త్ సెంటర్లో యువతకు గోప్యంగా ఉచిత కౌన్సిలింగ్ మరియు వైద్య సమాచారాన్ని అందిస్తుంది. బిడియాన్ని పక్కన పెట్టి సరైన వైద్య సమాచారాన్ని తెలుసుకోవడమే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. ఇక ఇప్పుడు మీకోసం మరో పాట సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి.

హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు కాస్త సీరియస్ మ్యాటర్ నుంచి ఒక నాలెడ్జ్ఫుల్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లోకి వెళ్దామా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చాలా కామన్ ప్రశ్న అడుగుతాను, మీలో మీరే నిజాయితీగా ఆలోచించండి, నాకు చెప్పక్కర్లేదు. మీరు క్లాస్లో లెక్చరర్ వింటున్నప్పుడో, లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడో, లేదా బండి నడుపుతున్నప్పుడో జేబులో మొబైల్ ఫోన్ జమ్మని మోగినట్టు అనిపిస్తుంది కదా? అర్జెంటుగా ఏ మెసేజ్ వచ్చిందో అని ఫోన్ తీసి ఆన్లైన్లో చూస్తే అక్కడ ఒక్క నోటిఫికేషన్ కానీ మిస్డ్ కాల్ కానీ ఉండదు. ఇది వింటూ ఉంటే మీకు ఎప్పుడో జరిగినట్టు గుర్తొస్తుందా? రీసెంట్గా ఎప్పుడు జరిగిందో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కానీ మీలో ఇది జరిగి ఉంటే కంగ్రాట్స్, నాకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. దాదాపు అందరికీ ఇలా జరుగుతూ ఉంటుందిలేండి. డోంట్ వరీ, మీకేదో అయిపోయిందని భయపడకండి. దీన్ని సైకాలజీలో ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వాడే 90% మంది యువతుల్లో ఇది సాధారణంగా కనిపిస్తుంది. మన మెదడు ఎప్పుడూ ఆ స్క్రీన్ నోటిఫికేషన్ వైపే దృష్టి పెట్టడం వల్ల బట్టలు ర్యాపిడ్ని కూడా ఫోన్ వైబ్రేషన్ అనుకొని భ్రమపడుతుంది. కాబట్టి ఈసారి నుంచి మీ ఎక్స్ నుంచి మెసేజ్ వస్తుందేమో అని ఆశపడి ఫోన్ ఓపెన్ చేయకండి. అది బహుశా ఈ ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమే కావచ్చు. అటువంటి జరగని వాటి మీద ఆశలు పెట్టుకోకుండా జీవితంలో ఇంకా ముందుకు ఎలా ఎదగాలో ఆలోచించండి. బాగుపడడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయండి. ఇంకోటి, మనం చదువుకోవడానికి కూర్చుంటే ప్రతి 2 నిమిషాలకోసారి వీడియోలు చూడడం, స్టేటస్లు చెక్ చేయడం అలవాటైపోయింది. దీన్నే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. వేరే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, అక్కడ నేను లేను అని బాధపడడం, లేదా వేరే వాళ్ళ స్టోరీస్ స్టేటస్లు చూసి బాగా ఓవర్ థింక్ చేస్తూ ఏవేవో ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల మన మెదడు ప్రశాంతతని కోల్పోతుంది, ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది. దీనికోసం రోజంతా ఫోన్ వాడడం ఆపేయక్కర్లేదు. చదువుకునేటప్పుడు లేదా రాత్రి పడుకునే అరగంట ముందు ఫోన్ను సైలెంట్లో పెట్టి పక్క రూమ్లో పడేయండి. పడేయడం అంటే పక్క రూమ్లో పెట్టండి. డిజిటల్ డీటాక్స్ ప్రయత్నించి చూడండి. ఇందాకలు చెప్పినట్లే ఎవరో మెసేజ్ల కోసం వెయిట్ చేస్తూ ఉండే బదులు మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఫోకస్డ్గా ఉంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూస్తారు కదా. సరే, మరి కాసేపు ఆ మొబైల్ స్క్రీన్ని మీ ఎక్స్ని పక్కన పెట్టి ఇంకొక మంచి సాంగ్ విందాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్లో కంటిన్యూ అయిపోదాం.

0: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీరు పాట వింటున్న సమయంలో మా ఫ్రెండ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. వాడు ఏం మెసేజ్ చేశాడంటే, అరే గోవాకి ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఇవన్నీ జరిగే పనులు కాదని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. జస్ట్ అలా మెసేజెస్ చేసి కొద్దిగా అటెన్షన్ గెయిన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. కానీ మీ ఫ్రెండ్స్లో ఏమైనా సక్సెస్ అయినా అలాంటి ట్రిప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. వాటిని మంచి మెమరీస్ కింద ఉంచుకోండి. ఎందుకంటే అలాంటి ట్రిప్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, కానీ ఆ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో ఇలాంటి మంచి మంచి మూమెంట్స్ క్రియేట్ చేయాలంటే మరి ట్రావెలింగ్ అనేది తప్పకుండా చేయాలి కదా. ట్రావెలింగ్ అనే విషయం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపు మనం వరల్డ్ టూరిజం డే, అదే సెప్టెంబర్ 27 ప్రపంచ యొక్క పర్యాటక దినోత్సవాన్ని తెలుగులో అంటారు. ఎలాగూ వీకెండ్ వచ్చేసింది కాబట్టి మీలో ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి చిన్న బ్రేక్ ట్రిప్ కానీ లేదా దగ్గరున్న చిన్న చారిత్రక ప్రదేశాలు చూడడానికి ప్లాన్ చేయండి. పర్యాటక అంటే కేవలం సెల్ఫీలు దిగడం మాత్రమే కాదు, కొత్త ప్రదేశాలు, సంస్కృతిని, అక్కడ మనుషుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి మీకు దొరికిన ప్రతి సమయాన్ని మీరు

వినియోగించుకోండి, ఎందుకంటే గడిచిపోయిన సమయం తిరిగి రాదు. సో ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమానికి సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవా మరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం. ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం డిస్కమ్ల ద్వారా కూడా 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షల కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000

0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివుతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశముంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్ఛ భారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్ఛ భారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
1: కూడే కీ బద్బూ కో బర్దాస్త్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ్ మే ఇస్ అభియాన్ కే మహానాయక్ హై. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కితనీ హి బేటియా కో స్కూల్ మే శౌచాలయ న హోనే కీ వజహ సే పఢాయి ఛోడ్ని పడతీ థీ. అబ్ ఇన్ సబ్ మే బద్లావ్ ఆ రహా. ఇన్ సఫలతాఓ ఆజ్ కే నయే సంకల్పో పూజ్య బాపూ కే చరణో మే అర్పిత్ కర్తా హూ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ,

0: మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయటం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ మాధ్యమేన నిర్మితానాం అవసరాణాం ఉపయోగాయ సంబద్ధ సంకటాన్ నివారణాయ ఆహూతవాన్. న్యూయార్క్ నగరే అంతరాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సః అధ్యక్షః అభవత్. శ్రీజయశంకరః అద్య న్యూయార్క్ నగరే 81వ సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాం సంబోధయిష్యతి. విదేశసచివః విక్రమ మిశ్రీ ఇత్యేషః వికాసశీలరాష్ట్రాణాం కృతే అధికం స్వరం దాతుం UNSC ఇత్యస్య తాత్కాలిక పరిష్కారాయ ఆహూతవాన్. ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్, ఉత్తరప్రదేశేషు చ నిరంతర వృష్టిః సామాన్య జీవనే బాధాం జనయతి. అద్య ఉత్తరప్రదేశస్య, ఉత్తరాఖండస్య, ఛత్తీస్గఢస్య, మధ్యప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్ట్యై సంచేతనా ప్రసారితాస్తి. అపి చ భారతీయ పురుష మహిళా కబడ్డీ దళాని ఏషియన్ క్రీడాయాం స్వర్ణ పదకాన్ని విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ మాధ్యమేన ప్రాప్త సంభావనానాం ఉపయోగస్య, పరిణామానాం పూర్వానుమానస్య, సంకటానాం శమనస్య చ ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. మంత్రిణా ఇదం వక్తవ్యం గ్రీస్ దేశస్య విదేశమంత్రిణా జార్జ్ గెరాపెట్రైటిస్ ఇత్యనేన సహ అంతారాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సహ అధ్యక్షతావదౌ ప్రదత్తం. కార్యక్రమస్య సమయే డాక్టర్ జయశంకరః పునః దృఢీకృతవాన్ యత్ సంయుక్తరాష్ట్రసంఘే భారతస్య ప్రాథమికతా ఏఐ తథా సముద్రీయ సురక్షయోః విషయే అస్తి. సహ అధురేఖితవాన్ యత్ నవదిల్లీ ఘోషణాపత్రే ఏఐ సంసాధనానాం లోకతాంత్రిక ప్రవేశః, సురక్షిత విశ్వసనీయ ప్రణాళ్యాః నిర్మాణం, మానవ క్షమతా నివేశః, ఆర్థిక వృద్ధేః సామాజిక కళ్యాణస్య చ కృతే ఏఐ ఇత్యస్య ఉపయోగస్య చ విషయే మహత్వం వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య న్యూయార్క్ నగరే 81వ సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాయాః ఉచ్చస్తరీయం సత్రం సంబోధయిష్యతి. సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాయాః 81వ సత్రస్య విషయః విశ్వాసస్య పునర్స్థాపనం, పరివర్తనస్య ప్రబంధనం, ఏకః సంయుక్తరాష్ట్రసంఘః ఇత్యస్తి. సామాన్యసభాయాం 93,100 సంయుక్తరాష్ట్రసంఘస్య సదస్య రాష్ట్రాణాం అధ్యక్షాః, ప్రధానమంత్రిణః, వరిష్ఠప్రతినిధయః చ సమ్మిళితాః భవంతి. యే ప్రముఖేషు అంతరాష్ట్రీయవిషయేషు స్వప్రతిబద్ధతాం స్థితిం చ నిరూపయంతి. సంయుక్తరాష్ట్రసంఘస్యానుసారం 81వ సత్రం వైశ్వికసహయోగస్య పునరుత్థానే, సుస్థిర వికాసలక్ష్యాణాం ప్రగతి విషయే, శాంతేః

0: ఈనాటి కార్యక్రమంలో బహుళ ప్రయోజనకారి మెంతులు ఈ అంశం గురించి డాక్టర్ పి సుబ్బరామమ్మ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ పి సుబ్బరామమ్మ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్ గూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగాన్ని చూస్తూ ఉంటారండి?
2: ప్లాంట్ ఫిజియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నానండి.
1: అయితే మనం ఈ ఔషధ పంటలను గనక తీసుకుంటే గనక మనకి అనేక రకమైన ఔషధాలు అనేవి మనకి ఇంట్లోనే దొరుకుతూ ఉంటాయి, మనకి వంటగదిలోనే చాలా రకాలుగా అందుబాటులో ఉంటాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మనకి ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి వీటి ద్వారా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి వాటిలో ఒకటి మెంతులు. మరి ఈ మెంతుల్ని కూడా బహుళ ప్రయోజనకారి అని ఎందుకు అంటారండి?
2: మెంతులను బహుళ ప్రయోజనకారి అని ఎందుకంటారంటే, మెంతుల్ని మనం సుగంధ ద్రవ్యంగాను, ఆరోగ్య సంరక్షణలోను, సౌందర్య సాధనంగాను, ఔషధ పరిశ్రమల్లోను, ఆకుకూరగాను, మరియు కొన్ని ప్రాంతాల్లో పశువుల మేతగా ఉపయోగించడం వలన మెంతులను బహుళ ప్రయోజనకారిగా పరిగణించవచ్చునండి.
1: మరి సాధారణంగా ఈ మెంతి యొక్క ఉపయోగాలు ఏమున్నాయంటారు?
2: మెంతి కూరను వివిధ కూరగాయలతో గాని, మాంసంతో గాని చేర్చి వండుట ద్వారా ఆ వంటకానికి మంచి రుచి వస్తుందండి. మెంతి గింజలను వేయించి పొడి చేసి వివిధ కూరల్లోనూ మరియు నిల్వ పచ్చళ్ళ తయారీలో ఉపయోగిస్తారు. మెంతి గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉండటం మూలంగా ఆరోగ్య సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. మెంతి పిండిని చపాతి తయారీలో కూడా వాడుకోవచ్చునండి. మెంతి గింజలు, మెంతి ఆకును సౌందర్య సాధనలో ఉపయోగిస్తారు. ముఖ సౌందర్యం గాని, కేశ సౌందర్యంలో గాని మెంతి గింజల నుండి తీసినటువంటి రంగు, ఆల్కలాయిడ్, స్టెరాయిడ్లు వేరు చేసి వివిధ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. తర్వాత ఈ మెంతి పిండిని పేస్ట్ లాగా తయారు చేసి వెదురు బద్దల మీద పూతలాగా వేసేసి ఆ వెదురు బద్దల మీద మనం ఈ నల్ల మిరియాలు వాటిని ఎండబెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
1: మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మెంతుల్లోనండి, ఈ పోషకాల విషయానికి వస్తే ఏ స్థాయిలో ఉంటాయంటారు, వాటిని వివరిస్తారా?
2: తప్పకుండా అండి. మెంతులు 100 గ్రాములు మెంతులు తీసుకున్నట్టయితే అందులో శక్తి, మనకి శరీరానికి కావాల్సిన శక్తి 323 కిలో క్యాలరీలు ఉంటదండి. మాంసకృత్తులు అయితే 23 గ్రాములు, పిండి పదార్థం అయితే 58.35 గ్రాములు, మొత్తం కొవ్వులు వచ్చేసి 6.41 గ్రాములు, కొలెస్ట్రాల్ వచ్చి 0, అసలేమి ఉండదండి, 0% ఉంటది. తర్వాత జీర్ణమయ్యే పీచు పదార్థం 24.6 గ్రాములు ఉంటదండి. ఇందులో బి విటమిన్ కి సంబంధించి ఫోలేటు 57 మైక్రోగ్రాములు, నియాసిన్ వచ్చేసి 1640 మిల్లీగ్రాములు, ఫెరిడాక్సిన్ 0.6 మిల్లీగ్రాములు, రైబోఫ్లావిన్ 0.366 మిల్లీగ్రాములు, థయామిన్ 0.322 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ వచ్చేసి 60 ఇంటర్నేషనల్ యూనిట్స్, విటమిన్ సి 3 మిల్లీగ్రాములు, విటమిన్ కే కూడా ఉంటాయండి. మనకి శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు, విటమిన్లు అన్ని కూడా ఈ మెంతుల్లో మనకి లభ్యమవుతాయండి. అంతేకాకుండా మన శరీరానికి అవసరమైనటువంటి ఎలక్ట్రోలైట్లుగా ఉపయోగపడే సోడియము 67 మిల్లీగ్రాములు ఉంటుంది, పొటాషియం వచ్చి 770 మిల్లీగ్రాములు ఉంటుందండి.

0: కాల్షియం 176 మిల్లీగ్రాములు, కాపర్ వచ్చేసి 1.110 మిల్లీగ్రాములు, ఇనుము 33.53 మిల్లీగ్రాములు. ఇంత మోతాదులో ఇనుము ఉండటం వల్ల మెంతుల్ని కనుక తీసుకున్నట్టయితే ఆడవారిలో సామాన్యంగా వచ్చేటటువంటి రక్తహీనతను నివారించుకోవచ్చునండి. మెగ్నీషియం 191 మిల్లీగ్రాములు, మ్యాంగనీస్ 1.228 మిల్లీగ్రాములు, భాస్వరం 290 మిల్లీగ్రాములు, సెలీనియం 6.3 మైక్రోగ్రాములు మరియు జింకు 250 మిల్లీగ్రాములు మోతాదులో మనకి మెంతుల్లో లభ్యమవుతాయండి.
1: మరి ఇన్ని పోషక విలువలు ఉన్న మెంతుల్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటారు?
0: మెంతుల్ని మనం వివిధ రూపాల్లో తీసుకున్నట్టయితే మన ఆరోగ్య పరిరక్షణ గాని, సౌందర్యంలో గాని, లేకపోతే సుగంధ ద్రవ్యం గాని రకరకాలుగా వాడుకోవచ్చండి. మెంతులను గింజల రూపంలో తీసుకోవచ్చండి. మెంతులు నానబెట్టి మొలకలు వస్తాయి అన్నమాట. మెంతి మొలకలను కూడా తీసుకున్నట్టయితే మనం మధుమేహ వ్యాధిని కంట్రోల్లో కూడా ఉంచుకోవచ్చు. మెంతి పిండిని క్యాప్సిల్స్ రూపంలో మనకి ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతా ఉన్నాయి. రోజుకి ఇంత మోతాదులో క్యాప్సిల్లో ఇంపి ఉంటాయి, అవి మార్కెట్లో తిరుగుతాయి కాబట్టి అవి తీసుకొని తిన్నా కానీ మనకు ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చు. మెంతి పిండిని వాక్యూమ్ ప్యాక్లో పేస్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. తర్వాత మెంతి టీ, ఎండిపోయిన మెంతి ఆకులను నీటిలో బాగా మరగనిచ్చి అది వడకట్టుకుని ఆ నీటిని తాగినా కూడా మనకి శరీరానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. మెంతి నీరు, మెంతులు నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు వేరు చేసి ఆ నీరుని కూడా తీసుకోవచ్చు. తాజా మెంతి ఆకులు అయితే ఆకుకూరగాను ఉపయోగించుకుంటాయి. ఇంతకు ముందే చెప్పాను మీకు, కూరల్లో కానీ మాంసంలో కానీ వేసినట్టయితే ఆ కూరకు మెంతి మంచి సువాసన వస్తుంది అని చెప్పి. ఎండిపోయిన మెంతి ఆకులను కషాయం తయారీ కషాయం చేసి తీసుకున్నట్టయితే మనకి ఉపయోగం ఉంటది. మెంతిని లడ్డు రూపంలో కూడా తయారు చేస్తున్నారండి. ఈ లడ్డు రూపంలో కూడా తీసుకోవటం వల్ల మనం తీసుకోవచ్చు. మెంతి పొడి లేదా మెంతి దానా రూపంలో కూడా మనం ఈ మెంతిని ఉపయోగించుకోవచ్చు.
1: మరి ఇన్ని రకాలు ఉపయోగించే మెంతుల్ని మీరు ఇందాక అన్నారు కేశ సౌందర్యంలో కూడా ఉపయోగిస్తారు, అంటే వెంట్రుకల సంరక్షణలో కూడా, మరి దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారంటారు?
0: మెంతులు రాత్రంతా నానబెట్టి తెల్లవారి పొద్దున పేస్ట్ గా చేసి లేదా మెంతి పిండిని పెరుగులో కలిపి జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించి 40 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసినట్టయితే జుట్టు మూలాలని గట్టిపడి జుట్టు రాలుటను నివారించుకోవచ్చండి. ఈ రోజు చూసినట్టయితే ప్రతి ఒక్కరిలో కూడా కాలుష్యం మూలంగా కానీ, మరే ఆందోళన మూలంగా కానీ, ఏదైనా కానీ ఆడవారిలో కానీ మగవారిలో కానీ జుట్టు రాలిపోవటం, బట్టతలు రావటం గమనిస్తూ ఉన్నాము. మనం ఈ మెంతి పిండిని గనక వాడినట్టయితే ఆ జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చండి. తర్వాత మెంతి పిండి పేస్ట్తో మనకి ఈ మధ్య ఎక్కువగా అందరిలో చూస్తూనే ఉన్న తల్లో చుండ్రు ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో, దాన్ని కూడా నివారించుకోవచ్చండి ఈ చుండ్రుని. తర్వాత జుట్టుకి నిగనిగలాడే మెరుపు వస్తుందండి ఈ మెంతి పిండిని వాడుకోవటం వలన. తర్వాత జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగటానికి, ఎందుకంటే వెంట్రుకలు రాలిపోవటం ఆగిపోద్ది కాబట్టి జుట్టు ఒత్తుగా ఉంటుంది, అంతేకాకుండా పొడవుగా కూడా పెరుగుతుందండి ఈ మెంతి పిండిని వాడుకోవటం వల్ల. చిన్న వయసులోనే అందరికి ఈ మధ్య మనకు చూస్తా ఉన్నాం ఈ పొల్యూషన్ మూలంగా గానీ కాలుష్యం మూలంగా జుట్టు అంతా తెల్లబడిపోవటం గమనిస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడటాన్ని కూడా నివారించుకోవచ్చు.
1: అదే విధంగా మరి ఈ మెంతుల్ని ఉపయోగించి మన ముఖ సౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలంటారు?
0: మెంతి పిండి పేస్ట్ని ముఖంపై పూతగా వేసుకుని లేదా మెంతులు నానబెట్టిన నీటితో దూది కాటన్ బాల్స్ ఉపయోగించి తుడుచుకోవటం ద్వారా ముఖానికి మెరుపు వస్తుందండి. ఎందుకు మెరుపు వస్తుందంటే మనకి ముఖంలో ఉండేటువంటి తెలుపు నలుపు మృత కణాలు అన్నిటినీ తొలగిస్తుంది కాబట్టి ఈ ముఖం శుభ్రంగా ఉండి కాంతి వస్తుంది అన్నమాట. తర్వాత మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అనామ్ల జనకాలు అంటాం వాటిని. అవి ఫ్రీ రాడికల్స్ ని తొలగించి వయసు కన్నా ముందే ముఖంలో వచ్చే ముడతలను కూడా తొలగిస్తుందండి. తర్వాత మెంతుల్లో ఉండే డైసోజెనిన్ హార్మోన్ సమతులంగా, ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవారిలో గానీ మగవారిలో గానీ హార్మోన్లు బ్యాలెన్స్ ఉండవన్నమాట. ఈ మెంతులను తీసుకోవటం ద్వారా ఈ డైసోజెనిన్ అనే పదార్థము హార్మోన్లు సమతులపరచి మన ముఖంపై వచ్చే మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. మనం ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా గమనిస్తాం, మగవారిలో కూడా వస్తూ ఉంటుంది. ఆ మంగు మచ్చలు నివారించుకోవచ్చు అన్నమాట ఈ మెంతి పిండి ముఖంపై పేస్ట్ లాగా లేకపోతే రాసుకోవటం ద్వారా. చర్మంలో తేమ పట్టి ఉంచటం వల్ల చర్మం బిగుతుగా ముడతలు లేకుండా ఉంటది అన్నమాట ఈ మెంతి పిండి వేసుకోవటం వల్ల. మెంతి గింజల్లో సాల్సిలిక్ ఆమ్లం అనే పదార్థం ఉండటం వలన మెంతిపిండి చర్మము లేదా ముఖంలోని సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా నివారిస్తుందండి. మనకి సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతే శ్వేద గ్రంథులన్నీ మూసుకుపోవటం వలన కొంచెం నిగారింపు, చర్మానికి నిగారింపు తగ్గుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం మెంతిపిండి వాడతామో ఆ మెంతిపిండి ఈ సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంచుద్ది కాబట్టి చర్మము తేమ కోల్పోకుండా నిగారింపుగా ఉంటుందండి. మెంతికూరను ప్రతిరోజు

0: ఆహారంలో చేర్చడం ద్వారా ఆడవాళ్ళల్లో హార్మోన్ల సమస్యను సమన్వయపరచడం ద్వారా వక్షస్థల వైశాల్యం పెరిగి ఆకర్షణీయంగా తయారవటంలో కూడా తోడ్పడుతుందండి. తాజా మెంతి ఆకులను ఒక కప్పు తీసుకొని వాటికి కొద్దిగా ఆలివ్ నూనె కలిపి నూరి వక్షస్థలం మీద పూతగా వేయటం ద్వారా కూడా వక్షస్థల వైశాల్యం పెరుగుతుంది అన్నమాట. ఇది ఇట్లా పెరగటం వల్ల మనకి అందాన్ని ఇస్తుంది అన్నమాట. మెంతుల్లో ఉన్న విటమిన్ కే మరియు విటమిన్ సిలు ముఖంపై ఉన్న మచ్చల్ని, నల్లటి వలయాలని, జిడ్డుని తొలగించి మొహానికి సహజ కాంతిని వచ్చేటట్టుగా చేస్తుంది అన్నమాట. మెంతుల్లో ఉండే పొటాషియం, కెరోటిన్ మరియు విటమిన్ సి శరీరానికి సాగే శక్తినిచ్చి చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయండి.
1: మరి మెంతుల్ని మనం ఆరోగ్య పరిరక్షణలో అయితే ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు? ఇప్పటి వరకు మీరు చెప్పారు వెంట్రుకలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ సౌందర్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని, మరి ఇతర ఆరోగ్య పరిరక్షణలో ఇది ఏ విధంగా ఉపయోగపడతాయంటారు?
0: ఈ మెంతులు చాలా రకాలుగా మనకి అన్ని రకాల జబ్బులను తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందండి. ముఖ్యంగా మెంతులు లేదా మెంతికూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే శరీరంలో పేరుకునేటువంటి చెడు కొలెస్ట్రాల్ తొలగించి మనకి మంచి కొలెస్ట్రాల్ ఏర్పడటాన్ని సహకరిస్తుంది. మెంతులు లేదా మెంతు ఆకుల్లో ఉండే ఔషధాలు రక్తంలోని చక్కెర మోతాదును తగ్గించి మధుమేహ వ్యాధిని నివారిస్తుంది. తర్వాత ఉదయాన్నే పరగడిపిన మెంతి మొలకలను తీసుకోవడం ద్వారా పెద్ద పేగుల్లో నుండి చక్కెరను శోషించడమే కాకుండా బీటా కణాలను ప్యాంక్రియాస్, లాంగర్హాన్ దీవుల్లో ఉత్పత్తి చేసి తద్వారా ఇన్సులిన్ హార్మోన్ విడుదల చేయటాన్ని ప్రేరేపిస్తుంది. మెంతి విత్తన మొలకలను ఉదయాన్నే పరగడుపును తీసుకున్న ద్వారా అనామ్ల జనకాలను అంటే యాంటీ ఆక్సిడెంట్ ను ఉత్పత్తి చేసి శరీరంలోని వివిధ వ్యవస్థలను ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది. మెంతులు మెంతికూరను ఆహారంలో తీసుకుంటే ద్వారా జీర్ణ వ్యవస్థలోని విష పదార్థాలను తొలగించి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. మెంతులు కానీ మెంతికూరను కానీ లో ఉండే పీచు పదార్థం, మీకు ఇంతకు ముందు చెప్పాను పోషకాలు చెప్పినప్పుడు, పీచు పదార్థం బాగా ఉంటుంది కాబట్టి ఇది మెంతును తీసుకోవటం ద్వారా ఈ పీచు పదార్థం వల్ల ఆకలి తగ్గించి తద్వారా శరీర బరువును తగ్గిస్తుంది. మధ్య చూస్తా ఉన్నాం అంతా ఒబేసిటీ, భారీ కాయాలతో మనుషులు ఉంటా ఉన్నారు, అది రాకుండా మనం నివారించుకోవచ్చు అంటే ఈ మెంతులు తీసుకోవటం వల్ల. ఎందుకంటే ఈ కరిగే పీచు పదార్థము ఆకలి తగ్గించేసి మనం తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల శరీర బరువు తగ్గిపోతుంది. మెంతుల్లో ఇనుము అధికంగా ఉండటం మూలంగా తరచుగా కలిగే రక్తహీనతను తొలగిస్తుంది. ఆడవాళ్ళు ఎక్కువగా మనం ఈ రక్తహీనతని గమనిస్తామండి, ఆ రక్తహీనత తగ్గించుకోవచ్చు అనమాట మెంతికూరను తీసుకోవటం వల్ల. మెంతికూరను తీసుకోవడం ద్వారా రక్త కణాలు వృద్ధి పొందటమే కాకుండా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందండి. హిమోగ్లోబిన్ అనేది మనకి ప్రతి ఆక్సిజన్ సరఫరా ఉంటుంది కాబట్టి ప్రాణవాయువు సరఫరా రక్తంలో, మనకి ఎంత హిమోగ్లోబిన్ ఉంటే అంత మంచి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ మెంతికూర ద్వారా దాన్ని పెంచుకోవచ్చు అండి. మెంతులు మెంతికూరను ఆహారంలో భాగంగా చేసుకున్నట్టు ద్వారా ఆడవాళ్లలో ఋతుస్రావానికి ముందు కలిగే కడుపు నొప్పి, మానసిక వేదన మరియు ఇతర అసౌకర్యాలన్నీ కూడా నివారిస్తుందండి. అంతేకాకుండా ఋతుస్రావం సక్రమంగా, కొంతమందికి నెలవారీ రాకుండా 2 నెలలకి 3 నెలలకి అలా వస్తూ ఉంటాయి ఋతుస్రావం, అట్లా కాకుండా సక్రమంగా ప్రతి నెల వచ్చేటట్లు కూడా చేసుకోవచ్చు అండి ఇది మెంతి పిండి వాడటం వల్ల. తర్వాత మెంతుల్లో పొటాషియం మూలకం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు అనే సమస్యను నివారిస్తుంది. మెంతులు లేదా మెంతికూరను ఆహారంలో భాగంగా చేయటం ద్వారా రక్తంలోని ద్రవాలను సమతలంగా ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. మనకి ఈ గుండె పోటు, ఈ గుండె ఆగిపోవటం అనే సమస్యలు వస్తూ ఉండవు ఎక్కువగా. అది ఎందువల్ల అంటే రక్తంలో లవణాల శాతం బాగా పెరిగిపోవటం వల్ల ఆ కండరాలన్నీ మూసుకుపోయి మనకి గుండెపోటు, గుండె ఆగిపోవటం అనేది వస్తూ ఉంటాయి. అట్లాంటివి రాకుండా ఈ ద్రవాలు సమతలంగా ఉండటం అంటే లవణాల శాతం తక్కువగా ఉంచి సమతలంగా ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుందండి. రక్తం గడ్డ కట్టడాన్ని కూడా నివారిస్తుంది, అంటే బ్లాక్స్ అయిపోతూ ఉంటాయి కండరాల్లో రక్తం గడ్డగట్టి ఇంకా దానివల్ల మనకి ఈ గుండెపోటు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ప్లేట్లెట్స్ చర్యను కూడా తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందండి. మెంతులు లేదా మెంతికూరలో నుండే గ్యాలక్టోమ్యానన్ అనే పీచు పదార్థము గుండె కండరాల యొక్క విధులను పెంచి తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా గుండెపోటు మరియు గుండె ఆగిపోవటాన్ని నివారిస్తుందండి. మెంతులు మెంతికూరను ఆహారంలో భాగంగా చేయటం ద్వారా మెంతుల్లో నుండే డైసోజెనిన్ అనే పదార్థము కోలన్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుందండి. మెంతుల్లో నుండే పిండి పదార్థాలు విషపూరితమైన క్యాన్సర్ కణాలను బంధించుట ద్వారా విషపూరిత క్యాన్సర్ కణాలు కోలంలోని మ్యూకస్ పొరకు అంటుకోకుండా నివారించి కోలంలో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. పిండి పదార్థాలు కూడా ఉంటాయండి ఈ మెంతుల్లో. ఆ పిండి పదార్థాలు ఈ విషపూరిత పదార్థాలు

0: దాన్ని బంధించడం ద్వారా మనకి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందండి.
1: అయితేనండి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎవరిని చూసినా కూడా మూత్రపిండాల సమస్యలు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, మరి ఈ కాలేయం గానీ మూత్రపిండాలను గానీ ఈ సక్రమంగా ఉంచడంలో ఈ మెంతులు ఏమైనా ఉపయోగపడతాయి అంటారా?
0: తప్పకుండా అండి. మెంతులు, మెంతుకూరని ఆహారంలో మనం రోజువారీగా తీసుకున్నట్టయితే ఈ డైసోజనిన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇది మూత్రపిండ సమస్యలన్నీ నివారిస్తుంది. అంతేకాకుండా మనకి పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగటానికి కూడా ఉపయోగపడుతుందండి. మెంతులు ఆహారంలో తీసుకుంటే ద్వారా ఈ అసంకల్పిత కండరాలు సంకోచింపు చేయటం ద్వారా పేగుళ్ళు అంటే మలబద్ధకం లేకుండా కూడా నివారిస్తుందండి. ఎండిపోయిన మెంతి ఆకులు ఒక కప్పు నీరు ఒక గిన్నెలో తీసుకుని బాగా మరిగించి చల్లారిన తర్వాత వడకట్టి ఆ నీటికి నిమ్మరసం తేనె కలిపి తీసుకున్నట్లయితే మనకి ఏమైనా జ్వరం ఉన్న తీవ్రత ఉంటే గనక ఆ తీవ్రతను కూడా తగ్గించవచ్చండి. మెంతుల్లో ఉండే లినోయిక్ అండ్ లినోలెనిన్ అనే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మరియు మెంతుల నుండి వేరు చేయబడిన ఇథనాల్, మ్యూసిలేజ్ మరియు ఫ్లావనాయిడ్స్, పొట్టలో వచ్చే గ్యాస్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు కదండి. ఈ మెంతులు తీసుకోవటం ద్వారా దానిలో ఉండే అసంతృప్త కొవ్వులు మనకి గ్యాస్ సమస్యను నివారించి కడుపులో మంట కూడా నివారిస్తుందండి. మెంతిపిండి రోజు పరిగడుపున ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే ద్వారా జ్ఞాపక శక్తి, ఈ మధ్య అందరూ జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, వయసు పైబడే కొద్ది జ్ఞాపక శక్తి తగ్గిపోతా ఉంటుంది, అలా జరగకుండా కూడా మనం నివారించుకోవచ్చునండి. తాజా మెంతి ఆకులను కొబ్బరి నూనెతో కలిపి నూరి దాన్ని జుట్టు కదలకు మరియు కపాలానికి బాగా పట్టించి 40 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసినట్టయితే ఆడవారు మరియు మగవారు వచ్చే బట్టతల సమస్య ఎక్కువగా ఈ మధ్య జుట్టు రాలిపోవటం గమనిస్తూ ఉన్నాం వాతావరణ కాలుష్యం మూలంగా. ఆ జుట్టు రాలటన్నీ నివారించి బట్టతల సమస్యను కూడా అదుపులో ఉంచుకోవచ్చండి. ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులు లేదా మెంతి కూరను ఆహారంలో తీసుకోవడం ద్వారా టీబీ వ్యాధిని కూడా మనం నయం చేసుకోవచ్చండి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ మెంతులు లేదా మెంతి కూరను ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలు కూడా నిలకడగా ఉంటాయండి. తాజా మెంతి కూరను ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ బి అందుట ద్వారా బెరిబెరి వ్యాధిని సమర్థవంతంగా నివారించుకోవచ్చునండి. ఎండిపోయిన మెంతి ఆకు పొడిని కొద్దిగా నిమ్మరసం మరియు నీరు కలిపి పేస్ట్గా చేసి నోట్లో పోతగా వేసుకున్నట్టయితే నోట్లో ద్వారా వచ్చే దుర్వాసన కూడా మనం అరికట్టుకోవచ్చునండి. ఒక్కొక్కసారి ఎండిన మెంతి ఆకు పొడికి నీటిని కలిపి బాగా మరిగించి వడకట్టిన నీటికి నిమ్మరసం కలిపి నోటితో పుక్కిలించినట్లయితే కూడా నోటి ద్వారా వెలువడే దుర్వాసన మనం నివారించుకోవచ్చునండి. మెంతికూరను ఆహారంలో భాగంగా చేసుకున్నట్టు ద్వారా దీర్ఘకాలికంగా వచ్చే కేళ్ల నొప్పుల సమస్యను నివారించవచ్చునండి. అంతేకాకుండా శ్వాస సంబంధమైన అలర్జీలను నివారించుట్లో కూడా మెంతులు ప్రముఖ పాత్ర వహిస్తాయండి. ఆడవారిలో మెనోపాజ్ అనేది కీలక దశ అండి. ఆ దశలో వచ్చే వివిధ రకాల సమస్యలను కూడా ఈ మెంతుల ద్వారా మనం నివారించుకోవచ్చునండి.
1: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ మెంతులు అనేవండి, వీటి వల్ల కలిగే నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
0: ఉన్నాయండి.
1: ఏంటండి?
0: మెంతు ఆకులు కొద్దిగా చేదుగా ఉంటాయి అండి. మెంతులు కూడా కొద్దిగా చేదుగా ఉంటాయి, ఉండటం వలన మనకి వాంతులు అవటం గాని కళ్ళు తిరగటం గాని సంభవిస్తుందండి. మరియు కొద్దిగా వికారంగా కూడా ఉంటది, వికారంగా మత్తుగా మైకంగా ఉంటాయి, ఒక్కొక్కసారి గురక రావటం కూడా గమనించవచ్చునండి. గర్భవతులు గనక ప్రతిరోజు మెంతి టీ తీసుకున్నట్టయితే వాళ్ళకి ప్రసవానికి ముందే కాన్పు నొప్పులు రావటం అనేది గమనించవచ్చునండి. ఇది ఒక నష్టము. తర్వాత మెంతుల్ని మోతాదుకు మించి అంటే తీసుకోవాల్సిన మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా చర్మం ఎండిపోయినట్లుగా, తలనొప్పిగా, కడుపుబ్బరము, డయేరియా మరియు యూరిన్, మూత్రము మ్యాపిల్ సిరప్ వాసన కలిగి ఉండి మొదలైన సమస్యలు వస్తాయండి. మెంతులు లేదా మెంతికూరను అతి సున్నితంగా ఉండే వారిలో తీసుకున్నట్టయితే గనక వారిలో ముక్కు దిబ్బడ, దగ్గు, ముఖం వాపు మరియు తామర వంటి అలర్జీలను కూడా గమనించవచ్చునండి.
1: కాబట్టి సుబ్రహ్మం గారు మీరు ఇప్పుడు చెప్పారు మెంతులు యొక్క ఉపయోగాలు, వాటిలో ఉండే పోషక పదార్థాలు, వాటిని వివిధ రకాలుగా మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే కేశ సంరక్షణలో గానీ ముఖ సౌందర్యానికి గానీ లేదా ఆరోగ్య పరిరక్షణకి అయితే దీన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఇక చివరిగా ఈ మెంతుల్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల లేకపోతే ఎవరికైనా కలిగే నష్టాలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు బహుళ ప్రయోజనకారి మెంతులు ఈ అంశం గురించి డాక్టర్ పి సుబ్బరామమ్మ గారితో పరిచయం విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: చెరకు చెత్తను సేంద్రియ సంపదగా మార్చుకునే విధానం తెలుసుకుందాం. నేల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అంశం నేల యొక్క సేంద్రీయ పదార్థం. నేలలోని సేంద్రీయ పదార్థాన్ని నేల జీవనానికి ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాకుండా నేలలో తగినంత సేంద్రీయ పదార్థం ఉండేలా చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రీయ ఎరువులను అందించుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రీయ ఎరువుల కొరత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పశువుల ఎరువు లభ్యత తగ్గుతూ ఉంది. ఇటువంటి సమయంలో కావలసిన సేంద్రీయ పదార్థాన్ని సమకూర్చుకోవడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అటువంటి ప్రత్యామ్నాయాల్లో ముఖ్యమైనది పంట కోత తర్వాత ఎక్కువ మొత్తంలో లభించే సేంద్రీయ పదార్థం చెరకు చెత్త. చెరకు పండించే ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమయ్యే సేంద్రీయ పదార్థం చెరకు చెత్త. తోటలు నరికిన తర్వాత వచ్చే చెరుకు చెత్తను కాల్చివేయడం పూర్వకాలం నుండి సాంప్రదాయంగా వస్తుంది. తోటలు నరికిన తర్వాత ఎకరానికి సుమారు 4 టన్నుల వరకు చెరుకు చెత్త లభిస్తూ ఉంటుంది. ఇంత ఎక్కువ మోతాదులో లభించే ఈ చెత్తను నిర్మూలించడానికి తేలికైన పద్ధతిగా కాల్చడం అనే పద్ధతిని రైతులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే చెత్తను కాల్చడం వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి రైతులు తెలుసుకోవాలి. చెరుకు చెత్తలో 30-35% వరకు సేంద్రీయ పదార్థం, 0.40-0.45% వరకు నత్రజని, 0.15-0.20% వరకు భాస్వరం, 1-1.2% వరకు పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, ఐరన్, మాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డెనం మొదలైనటువంటి మూలకాలు కూడా ఉంటాయి. అయితే చెరుకు చెత్తను కాల్చడం వల్ల విలువైన పోషక పదార్థాలతో పాటు సేంద్రీయ పదార్థం వృధా కావటమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోకి విడుదలై కాలుష్యానికి దారితీస్తుంది. ఈ నష్టాలతో పాటు చెరుకు చెత్తను కాల్చడం వల్ల 3 కాలిబ కార్సి మొలక దెబ్బతింటుంది. భూమిలో తేమ తొందరగా ఆవిరైపోతుంది. నరికిన 3కి రక్షణ కరువై కొన్ని చోట్ల మొలకలు దెబ్బతిని ఖాళీలు ఏర్పడతాయి. అంతేకాకుండా కలుపు సమస్య ఎక్కువై కార్సి దిగుబడులు తగ్గుతాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలి అంటే తప్పనిసరిగా మనం చెరకు చెత్తను సక్రమ రీతిలో వినియోగించుకోవాలి. చెరకు చెత్త సక్రమ వినియోగంపై జరిగిన పలు పరిశోధనల్లోని ఫలితాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో మొదటిది నాటిన పొలంలో చెరకు చెత్త పరచడం. అంటే చెరకు నాటిన 3వ రోజులోపు ఎకరానికి 1.5 టన్నుల చెరకు చెత్తను పొలంలో పలుచగా పరచడం ద్వారా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటంటే భూమిలో తేమ 30-45 రోజుల వరకు ఉంచి పైరును నీటి ఎద్దడి నుండి కాపాడుకోవచ్చు. కలుపు సమస్య చాలా వరకు అదుపులో ఉంటుంది. అంతేకాక నాటిన వెంటనే చెరకు చెత్తను పొలంలో పరచడం వల్ల పంటను ఎక్కువ నష్టపరిచే పీకపురుగు ఉధృతిని తగ్గించుకోగలుగుతాము. చెత్త కుళ్ళి సేంద్రీయ పదార్థంగా మారడం వల్ల భూసారం పెరగడంతో పాటు భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. చాలామంది రైతులు ప్రస్తుత కాలంలో చెత్తను కప్పడం అనే పద్ధతిని ఆచరిస్తూ ఉన్నారు. చెత్త కప్పడంతో పాటు దానిపై చెత్తను త్వరగా కుళ్లింపు చేసే శిలీంధ్రాల సముదాయంను పేడ నీళ్లతో కలిపి ఎకరాకు 10 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియాను చెత్తపై చల్లుకున్నట్లయితే చెత్త తొందరగా చివికి మంచి సేంద్రీయ ఎరువుగా తయారై కొంత మోతాదులో పోషకాలను మొక్కకు అందిస్తాయి. పొలంలో కొంత చెత్త కప్పిన తర్వాత మిగిలిన చెత్తను సద్వినియోగం చేసుకోవటానికి అనేక రకాల కంపోస్టింగ్ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరకు చెత్త నుండి సేంద్రీయ పదార్థాలు తయారు చేసుకునే విధానాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే సూక్ష్మజీవుల సముదాయాన్ని ఉపయోగించి కంపోస్ట్ తయారీ, వానపాములను ఉపయోగించి వర్మీ కంపోస్ట్ తయారీ, ఇంకా నాడెబ్బ పద్ధతి ద్వారా కంపోస్ట్ తయారీ చేసుకునే విధానాలు అందుబాటులో ఉన్నాయి. సూక్ష్మజీవుల సముదాయంలో కంపోస్ట్ తయారీని గనక మనం చూసుకున్నట్లయితే, చెరకు చెత్తను కొల్లింపు

చేసే సూక్ష్మ జీవుల కల్చర్ వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి నుండి మనం పొందవచ్చు. కంపోస్ట్ గుంతలను తయారు చేసుకోవటానికి 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, 6 నుండి 8 మీటర్ల పొడవులు గుంతను నిర్మించుకొని లేదంటే సిమెంట్ కట్టడాలుగా నిర్మించుకొని 6 అడుగు చొప్పున వ్యర్థాలను పొరలుగా పరుచుకొని ప్రతి పొరకు పేడ నీటితో కప్పుకున్న సూక్ష్మజీవుల సముదాయం టన్ను వ్యర్థ పదార్థాలకు 1 కిలో చొప్పున వేసుకోవాలి. దీంతో పాటు యూరియా 8 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 10 కిలోలు కలుపుకొని పొరల పొరలుగా చెత్తను గుంత పైభాగం వరకు వచ్చేలా నింపుకొని గుంతలో తగినంత తేమ ఉండేలా చూసుకున్నట్లయితే 3.5 నుండి 4 నెలల్లో మంచి కంపోస్ట్గా మారి పొలంలో వేసుకోవటానికి వీలుగా తయారవుతుంది. ఇక చెరకు చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీని కనుక మనం చూసుకున్నట్లయితే సేంద్రియ వ్యర్థాలతో ఎరువును తయారు చేయడాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. వర్మీ కంపోస్ట్ తయారీకి 10 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 1/2 మీటర్ లోతు ఉండేలా కుండలను నిర్మించుకోవాలి. వానపాములకు ఎండ తగలకుండా పైన పందిరి లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. నీటిని పట్టి ఉంచే కొబ్బరి పీచు, రంప పట్టు వ్యర్థాలను 2-3 అంగుళాల మందం వరకు బెడ్ అడుగున పరుచుకోవాలి. ఈ పొరను నీటితో బాగా తడపాలి. తర్వాత చెరకు చెత్తను పొరల పొరలుగా వేసుకుని పేడ నీటితో తడుపుతూ గుంతను పై వరకు నింపుకోవాలి. తర్వాత రోజు విడిచి రోజు నీటిని చిలకరిస్తూ పైకి కిందకి కలుపుకుంటూ గుంతలో చెత్త పాక్షికంగా కుళ్ళిన తర్వాత అంటే 15 నుండి 20 రోజుల తర్వాత సుమారు 1 టన్ను చెత్తకు 1000 వానపాములు విడుదల చేయాలి. కొంత పైన గోనె సంచులు పరిచి నీటిని చిలకరిస్తూ తేమ ఉండేలా చూసుకోవాలి. వానపాములు వదిలిన తర్వాత బెడ్ను కదపకూడదు. సుమారు 2.5 నుండి 3 నెలల వ్యవధిలో నాణ్యమైనటువంటి మంచి వానపాముల ఎరువు తయారవుతుంది. ఎరువు తయారైన తర్వాత వానపాములన్నీ బెడ్ పైకి వస్తాయి. అప్పుడు నీరు పెట్టడం ఆపితే వానపాములు తేమను వెతుక్కొని బెడ్ కింది భాగానికి చేరతాయి. ఎరువు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. క్రింద ఒక పొరలాగా వానపాములు చేరతాయి. పైన ఉన్న ఎరువును తీసుకొని నీడలో ఆరబెట్టి జల్లెడు పట్టి పెట్టుకోవాలి. కింది పొరలో ఉన్న వానపాములను తిరిగి వర్మీ కంపోస్ట్కు వాడుకోవచ్చు. ఎరువు తయారయ్యేసరికి మనం చెత్తను పాక్షికంగా కుళ్లింపు చేసుకుని ఉంచుకున్నట్లయితే కిందకు చేరిన వానపాములకు పాక్షికంగా కుళ్ళిన చెత్తలోకి వదులుకోవచ్చు. ఈ విధంగా సంవత్సరానికి 4 నుంచి 5 సార్లు ఎరువును పొందవచ్చు. పూర్తిగా తయారైనటువంటి కంపోస్ట్ ఎటువంటి చెడు వాసన లేకుండా కాఫీ పొడిలాగా ఉంటుంది. కంపోస్ట్ తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వీటిని ఉపయోగించుకుని బెడ్లను, వ్యర్థ పదార్థాలను పెంచుకుంటూ ఎక్కువ మొత్తంలో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మిగిలిన కంపోస్టులతో పోలిస్తే వర్మీ కంపోస్టులో పోషకాల శాతం ఎక్కువ. పోషకాలతో పాటు అనేక ఉపయోగకరమైనటువంటి ఎంజైమ్లు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల దిగుబడులు పెరగడంతో పాటు నాణ్యత కూడా మెరుగుపడుతుంది. నేలలో ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఇక ఇంకోటి నాడెప్ పద్ధతిలో కంపోస్ట్ తయారీ. కంపోస్ట్ చేసే పలు పద్ధతిలో నాడెప్ పద్ధతి సులువైన, సమర్థవంతమైనటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చు. దీర్ఘచతురస్రాకారంలో 12x5x3 లేదంటే 10x6x3 అడుగుల కొలతలతో ఇటుకలు, సిమెంట్ ఉపయోగించి నిర్మించాలి. గోడలో 1 అడుగు ఎత్తు వరకు కట్టిన తర్వాత పై వరుసలో ఇటుకకు ఇటుకకు మధ్య 6 అంగుళాలు ఖాళీని ఉంచాలి. ఇది గాలి చొరబట్టడానికి, సూక్ష్మజీవులకు కావలసినటువంటి ఆక్సిజన్ను అందించడానికి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడానికి వీలవుతుంది. పెట్టి నిర్మాణానికి సుమారు 1200 ఇటుకలు, 3 బస్తాల సిమెంటు, 1 బండి ఇసుక అవసరమవుతుంది. తొట్టి నిర్మాణానికి నీరు నిల్వని ఎత్తైన ప్రదేశం ఎంపిక చేసుకోవాలి. నీడ ఉండాలి. ఎండకు పైకప్పు ఏర్పాటు చేసుకోవాలి. నిర్మించిన తొట్టిలో 12 నుంచి 15 పొరలు వేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పొరలో 3 ఉప పొరలు ఉంటాయి. మొదటి ఉప పొరగా 5 నుంచి 6 అంగుళాల ఎత్తు వరకు వచ్చే పంటలు, మొదళ్ళు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి మొదలైనవి వాటిలో నింపుకోవాలి. ఈ పొర గాలి బాగా చొరబట్టడానికి ఉపయోగపడుతుంది. దీని నుంచి 5 నుంచి 6 అంగుళాల మందంతో వ్యవసాయ వ్యర్థం నింపుకోవాలి. రెండవ ఉపపొరగా 4 కిలోల పేడ 100 మీటర్ల నీటిలో కలిపి వ్యర్థాలు బాగా తడిసేటట్లుగా చల్లుకోవాలి. ఇది సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందటానికి తోడ్పడుతుంది. మూడవ ఉపపొరగా సుమారు 60 కిలోల మెత్తటి మట్టి పల్చగా పడవాలి. ఇది లోపలి పొరల్లోని వ్యర్థాల్లో తేమను నిలుపుదల చేయడానికి ఉపయోగపడుతుంది. మొత్తం 3 ఉపపొరల్లో కలిపి సుమారు 100 కిలోల వ్యవసాయ వ్యర్థాలు, 4 కిలోల పేడ, 100 లీటర్ల నీరు, 1 కిలో మట్టి వేయటం జరుగుతుంది. ట్యాంకుపై సుమారు 1.5 అడుగుల వరకు ఈ విధమైనటువంటి పొరలతో తొట్టి నింపుకోవాలి. పూర్తిగా పేర్చిన తర్వాత 3 అంగుళాల మందం ఉండేటట్లు మట్టి వేయాలి. పేడ మట్టి మిశ్రమానికి అవసరమైనంత నీరు కలిపి కుప్పపై చల్లి అలికి గట్టిగా మూసివేయాలి. 15 నుండి 20 రోజుల వ్యవధిలో తొట్టిలో వేసిన వ్యర్థాలు సుమారు 2 అడుగుల మేరకు కిందకు కుంగుతాయి. ఈ దశలో దాన్ని

0: పెంచకుండా మరో రెండు మూడు వరుసల చెత్తను పేర్చి తగినంత పేడ నీటిని చిలకరించి మరలా పేడ నీటిలో అలికి గట్టిగా మూసివేయాలి. వాతావరణ పరిస్థితులను బట్టి అవసరమైన విధంగా 7 నుంచి 14 రోజుల వ్యవధిలో తొట్టె పైభాగంలో నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా 4 నెలల వ్యవధిలో నాణ్యమైనటువంటి కంపోస్ట్ తయారవుతుంది. ఎంతో విలువైన చెరకు చెత్తను ఇప్పుడు చెప్పినటువంటి విధానాల ద్వారా కంపోస్ట్ చేసుకుని నేలకు అందించినట్లయితే నేలలో ఉండే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. తద్వారా మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా నేల భౌతిక గుణాలు వృద్ధి చెంది నేల గుల్లబారి నీటిని పోషకాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలలో ఈపూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటున్నారు. 7:15 కిసాన్ వాణి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించే కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు గారి ప్రసంగం వింటారు. 7:45 చిత్రగీతాలు. 8:00 దార్శనిక భారత్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వరనాయుడు గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇక 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం వింటారు. ఇవి ఈపూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

0: డాక్టర్ బాబు చిత్రానికి పి సుశీలా బృందం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్త ఫణికుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
2: देश के सभी किसानों का और कोऑपरेटिव सेक्टर से जुड़े हुए सभी लोगों का एक मांग था कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता था। नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और वीमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है.
1: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫారంలో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరపున ప్రకటన చేస్తూ దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా IMD అంచనా వేసింది. అండమాన్, నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ CSIR NISCPR ప్రచురించింది. ఈ పత్రిక విడుదల CSIR NISCPR ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ

ఎకానిములో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలురాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం.
3: ఈరోజు మామిడిలో సస్యరక్షణ అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేటువంటి పంట పంటల్లో మామిడి అనేది చాలా పెద్ద పండగ కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మామిడిలో చూస్తే రైతులు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సవాళ్లు, ముఖ్యంగా ఈ యొక్క చీడపిడులు, ఇంకా మరి పూత రాలటం, పిందరాలుడు అని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వాటి గురించి మనం తెలుసుకుందాం. మరి రాబోయే సీజన్కి ముఖ్యంగా పూత త్వరగా రావాలన్నా మరి పూమొగ్గ దశలోనే మరి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టాలి కంపల్సరిగా. ముఖ్యంగా పూమొగ్గ దశలో రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటారు, లేకపోతే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలండి. అలా కాకుండా మనకు పూతంతా ఒకటేసారి రావాలన్నా ఇంకా కావాలి అనుకుంటే మనకు మల్టీకే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, వాటితో పాటుగా అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు పూతంతా ఒకటేసారిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మధ్య కాలంలో మేము గమనించినది ఏంటంటే చాలా తోటల్లో మనకు యొక్క మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ అంటే పోషక లోపాలు కూడా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క జింక్, బొరాను అనేది కూడా మన ఐరన్ కూడా కంపల్సరిగా పిచికారి చేసుకున్నట్లయితే యొక్క పోషకాలను కూడా మనం సవరించుకున్న వారం అవుతామండి. దాని తర్వాత ఇక పురుగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్గా ఈ యొక్క షాకి దశలో అంటే ఈ యొక్క ఆగస్టు యొక్క సెప్టెంబర్ మాసాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యొక్క తేనెమంచు పురుగులు అంటారండి హాపర్స్ ఎక్కువగా గమనించడం జరిగింది. అంటే ఇవి ఎక్కువగా యొక్క లేత ఆకులు, కొమ్మల్ని, పూత కాడలను ఆశించి రసాయనం పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. దీనివల్ల లేత ఆకుల చివర్లు మరి మనకు ముడుచుకొని పోవటం కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మామిడిలో ఈ యొక్క తేనెమంచు పురుగును ఒక ప్రధానమైన శత్రువు పురుగుగా మనం పరిగణిస్తాం. మామిడిలో ఒకసారిగా పూతంతా రాలిపోవటానికి, పూత మాటిపోవటానికి ప్రధాన కారణం ఈ యొక్క మ్యాంగో హాపర్స్ తేనెమంచు పురుగు.

అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి ఎటువంటి తోటల్లో ఉంటాయంటే, ఎక్కడైతే మనకు నీడెక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉండి ఉన్న తోటల్లో కంపల్సరిగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. మరి వీటిని మనము ఏ విధంగా నివారించుకోవాలి అంటే, ఒక్క ఈ యొక్క రసాయనిక పురుగుమందు వినియోగం వల్ల ఈ యొక్క మ్యాంగో హాపర్స్ను మనము నియంత్రించుకోలేము. కంపల్సరిగా రైతులందరూ ఈ యొక్క సస్యరక్షణ పద్ధతుల్ని చేపట్టాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క హన్ సీజన్లో కూడా కంపల్సరిగా రైతులు కొన్ని చిన్న చిన్నటువంటి యొక్క యాజమాన్య పద్ధతులు, అంటే కోత అనంతరం కంపల్సరిగా యొక్క జూన్ జూలై మాసాలలో మనకు ఎప్పుడైతే కోతలు అయిపోతాయో అప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కడైతే యొక్క క్రిస్ క్రాస్ బ్రాంచెస్ కానీ, అంటే అడ్డుదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని కానీ, లేకపోతే ఎండిపోయిన కొమ్మల్ని కానీ, పురుగు సోకినటువంటి కొమ్మల్ని, తెగులు వచ్చినటువంటి కొమ్మల్ని కంపల్సరిగా మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టును పలచల చేసుకున్నట్లయితే తద్వారా గాలి వెలుతురు అనేది మనకు చెట్టుకు వస్తుందండి. దానివల్ల ఈ యొక్క హాపర్స్ అనేది కూడా చాలా వరకు దాని యొక్క ఉధృతి ఉనికి తగ్గుతుంది. మాక్సిమం రైతులు మనం యొక్క ప్రూనింగ్ అనేది చేయకపోవడం వల్ల మనకు తోట అంతా కూడా కప్పేసి ఉండటం వల్ల, నీడ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకు కంపల్సరిగా మనకి తోటలో వాటర్ ఎక్కువగా మనం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో, బిందు పద్ధతిలో తోటకు నీరు అందించినప్పుడు కూడా ఈ యొక్క హాపర్స్ ఉధృతి తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా అన్ సీజన్ లో, అంటే ఇప్పుడు మనం కంపల్సరీ యొక్క సెప్టెంబర్ మాసాల్లో ఏదైనా ఒక స్ప్రే, అంటే పురుగు మందు కానీ, లేకపోతే మనకు వేప గింజల కషాయం కానీ, వేప నూనె కానీ ఒక 3 ml, లేకపోతే వేప గింజ కషాయం 5% 5 ml ఒక లీటర్ చొప్పున కలుపుకొని మనము యొక్క చెట్టు మొదలు కాండము కొమ్మల మీద పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ హాపర్స్ అన్ని కూడా మనకు కాండం మీద అవి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు చూసినట్లయితే. కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక స్ప్రే మనం చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారండి, పసుపు రంగు జిగురట్టలు కంపల్సరిగా మనం ఎకరానికి 40 ఆవి చొప్పున పెట్టుకుంటే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక మనం తర్వాత ఇంకా కొన్ని రకాల జీవ నియంత్రణ పద్ధతులు, అంటే ఎంటమోపాథోజెనిక్ ఫంగై జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసిన శిలీంద్ర నాశనం మెటారైజం అనే సోప్లియే, లేకపోతే బెవేరియా బెసియానా 1x10^8 స్పోర్స్ గాఢత కలిగినటువంటి యొక్క శిలీంద్ర నాశనను 5 g 1 L చొప్పున కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి. ఇక చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందులైనటువంటి, ముఖ్యంగా మొదటి పిచికారిలో మనకు యొక్క బూప్రోఫెజిన్ అన్న మందును 1.5 ml 1 L చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు హాపర్స్ అన్నది తగ్గలేదు అనుకుంటే రెండవ దఫాగా కంపల్సరిగా యొక్క బూప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మందును 1 g 1 L చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే ఇమిడా క్లోప్రిడ్ అన్న మందును 0.3 ml, లేకపోతే థయామిథాక్సమ్ అన్న మందును 0.3 g 1 L చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. కంపల్సరిగా ఒక పిచికారికి 15-20 రోజుల గ్యాప్ ఉండేలాగన రైతులు శ్రద్ధ వహించాలి. ఇంకా తగ్గలేదు అనుకుంటే మనకు మూడవ దఫాగా మాత్రమే కొత్త రకం మందునైనటువంటి పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 g, లేకపోతే డైనోటెఫ్యురాన్ అన్న మందును 0.2 g 1 L చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మనం పిచికారీ కూడా చేసేటప్పుడు కంపల్సరిగా మామిడిలో బాగా పూత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోకూడదు. పూమొగ్గ దశలోనే పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఫలదీకరణానికి ఉపయోగపడే పాలినేటర్స్ కూడా మనం నశించడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా రైతులందరూ కూడా ఈ జాగ్రత్త వహించాలి. ఇంకా మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ యొక్క పిచికారీ ఒక ఆకుల మీదనే కాకుండా చెట్టు మొదలు కాండము మనము కొమ్మలు పైన కూడా తరిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనకు మామిడిలో అతి ముఖ్యమైన పురుగు చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ మధ్య కాలంలో మనకు నల్ల తామర పురుగులు, కోడిపేన అని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన అధిక సంఖ్యలో చేరి రసాన్ని పిలిచి మనం నష్టం కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా పిందెల మీద కూడా ఆ యొక్క చర్మాన్ని గోకి రసం పిలచడం వల్ల ఈ యొక్క ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగ అనేది కూడా మనం ఏర్పడడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీటి కూడా ఏంటంటే, రైతులు విపరీతంగా పురుగు మందులు అదేవిధంగా మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి
అంటే బయో మందులు, కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ మిక్చర్స్ కూడా మనం విపరీతంగా వాడడము, ఇంకోటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ యొక్క నల్లతామర ఉధృతి బాగా పెరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ ఈ యొక్క పురుగు మందుల ద్వారానే ఈ యొక్క నల్లతామర పురుగును నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్లతామర పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం చూసుకున్నట్లయితే తోటను ఎప్పుడు కూడా మనము కలుపు లేకుండా

శుభ్రంగా పెట్టుకోవటం, ముఖ్యంగా కొన్ని రకాల కలుపు మొక్కలు వీటికి ఆవాసాలుగా నివాసాలుగా ఉంటాయి కాబట్టి కలుపు మొక్కలు అనేది సమూలంగా నివారించుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదివరకు చెప్పినట్లు బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలి రంగు జిగురట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున మనం పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే పూత దశ నుంచే కొంచెం వేప సంబంధిత మందులు పిచికారు చేసుకోవటం, లేకపోతే జీవనియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి శిలీంద్ర నాశులు అయినటువంటి ఈ యొక్క బెవేరియా బెసియాన కానీ, లేకపోతే లెకానిసిలియం లెకాని కానీ, లేకపోతే మెటారైజియం అనైసోప్లియా మందుల్ని మనం 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు బేసిల్లస్ ఆల్బస్ అని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కాంబినేషన్ లో మనకు ఐసీఆర్ ఎన్బిఐఆర్ వారు ఒక మైక్రోబియల్ కన్సార్షియం కూడా మరి డెవలప్ చేశారు. సో ఆ వాటిని కూడా 1 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కొన్ని రకాల మిత్ర పురుగులు కూడా పరిశోధన దశలో ఉన్నవి, సో వాటిని కూడా మనం సంరక్షించుకుంటూ వీలైతే వాటిని కూడా మనం రిలీజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క కోడిపేను మనం నివారించుకోవచ్చు. బ్లాక్టోతీగస్ పెల్లెసెన్స్ అన్నది మనకు లభ్యం అవుతూ ఉన్నాయి, అవి ఇంకా పరిశోధన ఉన్నాయి. సో అవి కూడా మనకు వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసుకుంటే మామిడిలో నల్ల తామర పురుగు సమగ్రవంతంగా జీవ నియంత్రణ పద్ధతులనే మనం కంట్రోల్ చేసుకోవాలి. రసాయనిక పద్ధతిలో వీటిని కంట్రోల్ చేసుకోవటం కష్టం, ఎందుకంటే ఇది కొత్త రకం పురుగు, మనకు వేరే పంట మిరప పంట నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు నష్టం కలగజేస్తూ ఉన్నది కాబట్టి రైతులందరూ ఈ యొక్క సూచనను తప్పకుండా పాటించాలి. ఇకపోతే అన్ని చేసిన తర్వాత మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా కొంచెం సేఫ్ కెమికల్స్ స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే స్పైరోటెట్రామెట్, లేకపోతే స్పైనోటరామ్, లేకపోతే ఫ్లూక్సా మెటామైడ్ అన్న మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే టోల్ఫెన్ పైరాడ్ అన్న మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరిగా ఒక పిచికారికి ఇంకో పిచికారికి 15 నుంచి 20 రోజుల గ్యాప్ లో యొక్క పురుగు మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగును మనము నివారించుకోవచ్చు. క్రిప్టోతిస్ డార్సాలిస్ అన్న తామర పురుగు మనకు ఎక్కువగా ఉన్నది, కానీ ఈ మధ్య కాలంలో మామిడిలో మనకు మిరప నుంచి వచ్చినటువంటి త్రిప్స్ పారిస్ పైనస్ అన్నది ఎక్కువగా ఉండటం వలన మనకు యొక్క మామిడిని యొక్క ముఖ్యంగా పూతను రసం పీల్చి నష్టం కలగజేస్తూ ఉన్నది కాబట్టి రైతులు కంపల్సరిగా ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవటం, ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనలు ఉపయోగించుకోవటము, వేప సంబంధిత మందులు వాడుకోవటము, లేకపోతే ప్రిడేటర్స్ ను మన తోటలో విడుదల చేసుకున్నట్లయితే మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూత దశలో ఇక పూతను తినే గొంగలి పురుగులు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇవి కూడా గత 2-3 సంవత్సరాల్లో బాగా ఎక్కువగా విపరీతంగా ఉండి పూతనంతా తినేసి కాడలుగా చేసి మోడుగా మార్చడం జరిగింది. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగులు కాయ మీద గోకి తినడం వల్ల కాయ కూడా నాణ్యత తగ్గిపోయి మార్కెట్ లో మనకు అధిక ధర అనేది రాదు. కాబట్టి వీటి నివారణకి ఏమిటంటే మనకు కంపల్సరిగా ఎక్కడైతే ఈ యొక్క గొంగలి పురుగుల గుడ్లు కానీ ఆ యొక్క లార్వాలు కనపడినట్లయితే వాటిని మనం సేకరించి నాశనం చేయాలి. తర్వాత లైట్ ట్రాప్స్ దీపపు ఎరువులు అంటారు, 160 వాట్ బల్బ్స్ సామర్థ్యం కలిగిన వాటిని హెక్టార్ ఒక చొప్పున పెట్టుకున్నట్లయితే రెక్కల పురుగులు వాటికి ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇక మనకు సిఫారసు మేరకు ఇక ఎమామెక్టిన్ బెంజోయేట్ అన్న మందును 0.4 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ అన్న మందును 0.35 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కొనుక్కొని పిచికారీ చేసుకోవాలి. లేకపోతే ఇక స్పైనోసాడ్ తో పాటుగా అజాడిరక్టిన్ 10,000 ppm అన్న మందును 2 మిల్లీలీటర్లు మరియు స్పైనోసాడ్ మందు 0.35 మిల్లీలీటర్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పూతను తినే గొంగరపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు కాయ దశలో కూడా ముఖ్యంగా ఈ యొక్క కాయతొలచు పురుగు అంటారు, ఫ్రూట్ బోరర్, ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది, అది ఎక్కువగా మనం నష్టం కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కాయలు చిన్న సైజులో ఉన్నప్పుడే మనకు కాయ ముక్కు లేదా ఎంట్రన్స్ భాగంలో చిన్న రంధ్రం చేసుకుని కాయ తొలచు పురుగు లోపలికి వెళ్లి కాయను అంతా కూడా మనకు తినేస్తూ ఉంటుంది. కాయ తొలచు పురుగు సోకినటువంటి కాయలు చెట్టుకు బయలుదేరడం ప్రధాన లక్ష్యంగా మనం గమనించుకోవచ్చు. సో వీటికి కూడా మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. సో వీటి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే యొక్క ఫ్రూట్ బోరర్ ఆశించినటువంటి కాయలు మనం తోటలో అలానే పడివేయకుండా వాటిని అన్నిటినీ సేకరించి తగలబెట్టడం మొదట చేయవలసిన పని. అదేవిధంగా కోత అనంతరం కంపల్సరిగా ఈ యొక్క కాండం పగుళ్ళలో కానీ లేకపోతే కొమ్మలు కానీ ఎండిపోయిన కొమ్మల్లో ఈ యొక్క ఫ్రూట్ బోరర్ యొక్క కోశస్థ దశలు అంటే ప్యూపల్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేసి మనం నాశనం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క రెక్కల పురుగులు వచ్చేసి మనకు ఈ నెక్స్ట్ సీజన్లో ఈ యొక్క మామిడి కాయలను ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. వీటికి కూడా మనం వీలైతే లైట్ ట్రాప్స్ పెట్టుకోవటం. ఇంకోటి ఈ మధ్య కాలంలో మనకు ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మనకు లభ్యమవుతూ

ఉన్నాయి మార్కెట్ లో. ఉద్యాన శాఖ వారు కూడా మనకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఫ్రూట్ కవర్స్ కూడా కాయ మనకు 80 నుంచి 100 గ్రాములు, లేకపోతే నిమ్మకాయ సైజు లో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్స్ వాడినట్లయితే ఈ యొక్క ఫ్రూట్ బోరర్ నుంచి సమూలంగా మనము కాయలను మనం కాపాడుకోవచ్చు, నాణ్యమైన కాయలను మనం పండించవచ్చు. ఇకపోతే మనము పిచ్చి

వీటిని కూడా నివారించుకోవచ్చు. లేకపోతే మనకు శనగ గింజ సైజ్ లో అంటే పీస్ స్టేజ్ లో మనము యొక్క కాయలు ఉన్నప్పుడు యొక్క బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మరి మామిడికాయలు లెమన్ సైజ్లో నిమ్మకాయ సైజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క కాయ తొలచు పురుగు ఉధృతి మనం గమనించినట్లయితే దీనికి మనకు వేప నూనె యొక్క 3000 ppm ఏమో 2 ml, వీటితో పాటుగా క్లోరోపైరిఫాస్ అనే మందును 50 EC 2 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ తొలచు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క ఇంపార్టెంట్ పురుగు మనకు ఫ్రూట్ ఫ్లై పండు ఈగ అంటారు. ఈ పండు ఈగ కూడా మనము ఎక్కడైతే తోటల్లో కాయల్ని లేటుగా హార్వెస్ట్ చేసినట్లయితే అంటే లేటుగా కోత కోసినట్లయితే ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క పండు ఈగ ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆడపురుగులు లేటుగా కోసినటువంటి కాయల్ని ఆశించి పక్వానికి వచ్చినటువంటి కాయల్ని ఆ చర్మాన్ని తొలిచి గుడ్డు అనేది లోపల పెడుతుంది. ఆ గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపల చేరి ఆ గుజ్జును తిరిగి మనను నష్టం కలగజేస్తూ ఉంటాయి. మనం మామిడిని చూసినట్లయితే కాయని చూసినట్లయితే ఎక్కడైతే ఒక రంధ్రం ఉండి అక్కడ ఒక నల్లటి మచ్చలు గాని డాగ్ ఏర్పడి అక్కడ నుంచి జిగురు లేదా రసం కారుతూ ఉన్నట్లయితే అది పండు ఈగ సోకినటువంటి మన కాయగా గుర్తించవచ్చు. అంతేకాక ఆ పండు ఈగ ఆశించినటువంటి ప్రాంతం కొంచెం మెత్తగా ఉండటం, తర్వాత క్రమేపీ అది లోపల కుళ్ళిపోయి చెడు వాసన రావటం, అటువంటి కాయలు త్వరగా రాలిపోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పండు ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి కంపల్సరిగా ఇక సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా పండు ఈగ ఆశించినటువంటి కాయల్ని మనం తోటలో అదే అలానే పడివేయకుండా వాటిని అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కొంచెం చెత్త వేసి తగలబెట్టడం అనేది ముందుగా చేయాల్సినటువంటి చర్య. ఫ్రూట్ కవర్స్ లభ్యమైతే ఫ్రూట్ కవర్స్ వాడుకుంటే కూడా మనకు పండు ఈగ నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేకపోతే మామిడిలో ముఖ్యంగా మనం ఇక జామ కానీ బత్తాయి కానీ దోస అనే పంటలు మనం పండించకూడదు. ఎందుకంటే వాటిలో కూడా ఈ యొక్క పండు ఈగ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పంటలు వేసుకోకుండా ఉండటం. ఇంకా మనం చూసినట్లయితే ఇక పండు ఈగను మనకు మానిటర్ చేసుకోవటానికి కంపల్సరిగా మనకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అన్నవి కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మనం మానిటరింగ్ చేసుకోవటానికి ఎకరానికి 4 నుంచి 6 చొప్పున పెట్టుకోవాలి. సో మనకు ఆ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్ లో 5 కన్నా ఎక్కువ పడినాయంటే మనం వెంటనే యొక్క విషపు ఎరలు తయారు చేసుకుంటాం. ఈ విషపు ఎరలు కూడా మనకు ఏంటంటే బెల్లం 100 గ్రాములు వేసుకొని దానికి మనం కొంచెం డెల్టా మెత్రిన్ అన్న మందు కానీ లేకపోతే మెలాథియన్ అన్న మందు 2 ml వేసుకొని కొంచెం పులిసిన కళ్ళు మనం వేసుకొని ప్లేట్లో అక్కడక్కడ 250 ml చొప్పున అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క విషపు ఎరకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇంకా మనం చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందుల పిచికారీ అన్నది చేయాలి. అది కూడా కోతకు 3 నుంచి 4 వారాల ముందు మాత్రం మనం ఇది పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే మామిడి అన్నది మనం తింటాం కాబట్టి రసాయనిక పురుగు మందులు లేనటువంటి రెసిడ్యూస్ లేనటువంటి వాటి కోసం మనకు స్పైనోసాడ్ అన్న మందును 0.3 ml లేకపోతే డెల్టా మెత్రిన్ అన్న మందును 2 ml ఏదో ఒక మందును మనము మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనము యొక్క పండు ఈగనే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులు ఇక్కడ ముఖ్యంగా గమనించాలంటే మనకు ఉధృతి ఎక్కువగా ఉంది, మనకు యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎక్కువగా మనము అడల్స్ ఎక్కువగా గమనిస్తున్నాం, రెక్కల పురుగులు గమనిస్తున్నాం అన్నప్పుడు 4 నుంచి 6 చొప్పునే కాకుండా ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అంటే ఒక 10 కానీ 15 కానీ పెట్టుకుంటే ఎక్కువగా మనము ఇది సింపుల్ మెథడ్ లో మన ఎకో ఫ్రెండ్లీ మెథడ్ ద్వారా మనం ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై అడల్స్ ని మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, చంపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ల్యూర్స్ ను కూడా మనకు మామిడి పరిశోధన కేంద్రం న్యూస్ఫీడ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తిగా వారు మనం న్యూస్ఫీడ్ పరిశోధన కేంద్రాన్ని మీరు సంప్రదించిన కూడా యొక్క ఫ్రూట్ ఫ్లై లూర్స్ ని మనము ఇవ్వటానికి అవకాశం ఉంది. అందరూ కూడా గమనించండి. ఇంకా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు కాయ దశలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎల్నినో కండిషన్స్ లో చూస్తే మనకు ఎక్కువగా మామిడిలో యొక్క స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారు పులుసు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ ఎక్కడొస్తాయి అంటే నిర్లక్ష్యం చేసినటువంటి తోటలు, ముదురు తోటలు, పోషణ లేనటువంటి తోటలు లో ఎక్కువగా. అదేవిధంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే ముదురు ఆకులను ఎక్కువగా ఆశించి ఆ రసం పిలిచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పాలిపోయినట్లు ఎల్లో కలర్ గా రావడం జరుగుతుంది. తర్వాత ఆకంతా కూడా మనం పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో సివియర్ కండిషన్స్ లో మనకి ఏంటంటే కాయల మీద కూడా ఆశించి ఈ యొక్క పులుసు పురుగు నాశనం చేస్తుంది. ఎక్కడైతే ఈ పులుసు పురుగులు ఆశించాయో అటువంటి ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించి తగలబెట్టేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా చేయకుండా మనం చేసినట్లయితే కంపల్సరిగా తోటంతా కూడా ఈ యొక్క పులుసు పురుగు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కొమ్మలు అయితే ఏ ఆకులు
పాత్రలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కత్తిరించి తగలబెట్టి నాశనం చేయండి. తరుగుపరి మనము ఈ యొక్క పురుగు మందులు మనం పిచికారీ బూప్రొఫెసిన్ అన్న మందును మనం 2 మిల్లీలీటర్లు వీటితో

0: పాటుగా ఆగ్రో స్ప్రే ఆయిల్ లేకపోతే మినరల్ ఆయిల్ లేకపోతే పెట్రోలియం ఆగ్రో స్ప్రే ఆయిల్ అంటారు. సో అది ఒక 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున ఒక పిచికారీ చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.5 మిల్లీలీటర్లు వీటితో పాటుగా పెట్రోలియం ఆయిల్ లేకపోతే ఆగ్రో స్ప్రే ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది. అది 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని ఈ పురుగు మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పులుసు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాయ దశలో ఇంకొక పురుగు, ఒక రసం పిలిచే పురుగు జాతికి చెందిందే మనకు పిండి పురుగు. ఈ పిండి పురుగులు కూడా వ్యాసి కోటిన తెల్లటి బూజు వంటి పదార్థంతో కప్పబడి లోపల గుంపులు గుంపులుగా పురుగులుండి కాయ నుంచి రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొమ్మలకు కూడా, పూత కాడలకు కూడా ఒక్కొక్కసారిగా ఈ యొక్క మీలీ బగ్స్ అంటారు, పిండి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తుంటాయి. సో వీటిని కూడా మనకేంటంటే తక్కువ కాయలకు లేకపోతే కొమ్మలకు కాడలకు ఉంటే వాటిని అక్కడి వరకు కట్ చేసి తగలబెట్టేయడం పద్ధతి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా చెట్టు 1 మీటర్ ఎత్తు వరకు ఈ యొక్క యెల్లో కలర్ పాలిథిన్ షీట్స్ కానీ లేకపోతే టార్పాలిన్ పట్టలు కానీ లేకపోతే ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ అన్నవి కూడా మనకు ఉంటాయి. వాటిని అన్నింటిని కాండం చుట్టూ 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనము చుట్టేసి దాని మీద జిగురు లేదా గ్రీజ్ పూసినట్లయితే పురుగులు చెట్టు పైకి రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇంకా మనము వీటి కూడా కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగు క్రిప్టోలిమస్ మాంట్రోజేరి అనే బదనికలు మనకు ల్యాబ్ లో మనకు పరిశోధన కేంద్రంలో ఉంటాయి. సో వాటిని మనం వదులుకున్నా కూడా ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా చివరి అస్త్రంగా మాత్రమే సిఫారసు చేసినటువంటి మందుల్లో మన యొక్క ప్రొఫినోఫాస్ కానీ లేకపోతే క్వినాల్ ఫాస్ మందు కానీ 2 మిల్లీలీటర్ చొప్పున లేకపోతే అసిఫేట్ అన్న మందును 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున వీటితో పాటుగా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే షాంపూ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మామిడిని ఇంకా ఎక్కువగా నష్టపరిచేప్పుడు తెగుళ్లు చూసుకున్నట్లయితే మనకు ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు అంటాం. సో వీటిని కూడా మనము ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు కూడా మనకు ఆకుల మీద కూడా, పూత పూల మీద, ఒకసారి పూత రెమ్మల మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆకులు అన్ని కూడా మనకు మాడిపోయి రాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటికి ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు గమనించామో వీటికి మనం కంపల్సరిగా సిఫారసు చేసినటువంటి కార్బండజిమ్ అయితే 1 గ్రాము లేకపోతే క్లోరోత్రెనిల్ అనే మందు ఫంగిసైడ్ 1 గ్రాము లేకపోతే సాఫ్ అంటే మ్యాంగో జబ్బు ప్లస్ కార్బండజిమ్ అన్న మందును 2 గ్రాములు లేకపోతే మ్యాంగో జబ్బు డైథేన్ M45 2.5 గ్రాములు మనకు లేకపోతే ప్రొపీనెబ్ 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మనకు పౌడరీ మెల్యూ అంటారు, బూడిద తెగులు. సో ఇది కూడా ఏంటంటే మనకు రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి మన పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎక్కువ కూడా మనకు పూత అంతా కూడా మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. వీటి నివారణ కూడా మనకు యొక్క నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేకపోతే హెక్సాకోనోజోల్ కానీ లేకపోతే ప్రొపికోనోజోల్ కానీ లేకపోతే డైఫెన్ కోనోజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పిన పిచికారీ చేసుకోవాలి. తెగుల్లో చూసుకున్నట్లయితే యొక్క సూటి మౌల్ అంటారు మసి తెగులు, ముఖ్యంగా ఈ హాపర్స్ ఇందాక చెప్పినట్టు స్కేల్ ఇన్సెక్ట్స్ వీటన్నిటి వల్ల కూడా ఇది ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద ఒక నల్లటి క్యాప్నోని ఫంగస్ డెవలప్ అయ్యి మనకు ఈ యొక్క మసి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఏంటంటే ముందు ఆ రసం పిలిచే పురుగుల ఉధృతిని మనం అందులో పెట్టుకుంటే మనకు ఈ యొక్క మసి తెగులు అనేది రాదు. వీటికి ఇంకా మసి తెగులు ఏదైనా మనం నివారించుకోవాలి అనుకుంటే ఈ యొక్క స్టార్చ్ సొల్యూషన్ ని మనకు 1 కేజీలు కానీ 10 కేజీలు కానీ మనము తీసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో మనము వేడి చేసుకుని బాగా వేసిన తర్వాత దాన్ని 100 లీటర్లకు తగిన వాటర్ పోసుకొని మనం బాగా ఎండ ఉన్న సమయంలో చెట్టు మీద పిచికారీ చేసుకోవాలి. తదుపరి 4-5 రోజుల తర్వాత మనం ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా కూడా ఈ యొక్క మసి తెగులు సూటి మౌల్డ్ అనేది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడి మనం పొందవచ్చు. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలురాజు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.
2: పంట పండి

0: జానపద గీతం విన్నారు. చివరిగా అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తర్వాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒకదానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్టు పద్ధతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియోం సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తు జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శోభన్ బాబు నటించిన దేవతా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తరువాత సింహబలుడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట, గీతరచన వేటూరి.

0: విక్రము వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్. ఈనాటి కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మార్చి 13, 2026 గౌహతి అస్సాం నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
3: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం సార్.
2: ఇకండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది, రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతే లబ్దిదారుడు సార్. డీబీటీ పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్లో జమ అవుతుంది సార్.
2: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.
3: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము, మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
2: మీరు ఇందాకనే అన్నారండి డీబీటీ అని.
3: అవును సార్.
2: అంటే డైరెక్ట్
3: బెనిఫిట్
2: బెనిఫిషియరీ
3: ట్రాన్స్ఫర్
2: ట్రాన్స్ఫర్ అని చెప్పారండి.
3: నేరుగా లబ్ధిదారు అకౌంట్ లోనే జమ అవుతుంది.
2: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుంది తెలియజేస్తారు.
3: ఇది వరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్లు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతలో కొంతైనా కూడా వాళ్లకు విత్తనాలు కొనడానికి గాని, ఎరువులు కొనడానికి గాని, పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమి సంహారక మందులు గాని, వాళ్లకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడడము ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
2: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరున్నారు కాబట్టి బెనిఫిషియరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి పీఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి.
3: రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ, నో యువర్ కస్టమర్, అంటే బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్.
2: ఇకపోతే అండి బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారు.
3: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఎందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింకు కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ల వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ల వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో, దానివల్ల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు 3 విడతల్లో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
2: అయితే అండి ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈకేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు.
3: అవును సార్.
2: నో యువర్ కస్టమర్, దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి.
3: ఖచ్చితంగా.
2: ఇప్పుడు మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విత్తాలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి. మరి ఇది మనకు డైరెక్ట్ గా అందుతుందా, లేకుంటే మనం తీసుకున్న లోన్లో కట్ చేసేస్తారా?
3: అలాంటిది ఏముండదు సార్. రైతు ఖాతాలో

0: జమ అవుతుంది. రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలు వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇదివరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళకి పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు వాళ్లకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇదివరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్ లేకున్నా కూడా ఇవి చిన్న అమౌంట్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికే ఉపయోగపడతాయి సార్.
1: ఇకపోతేనండి సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం చేయూతనిస్తుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా. అయితే ఈ 6,000 రూపాయలు నిజంగా సరిపోతాయంటారా?
0: అదే మనం మాట్లాడుకున్నాము. ఏదైనా గాని ఇది చేయూత రైతులకు. కేంద్ర ప్రభుత్వము సకాలంలో రైతులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి వాళ్లకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతుకు సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్లకు ఒక 15 నుంచి 20,000 ఆసరా అవుతుంది కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికైతే ఉపయోగపడతాయి సార్.
1: ఇక మరొక ప్రశ్న అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మన ప్రభుత్వ చేయూత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పిఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయూత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
0: ఖచ్చితంగా సార్. రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధర్మం కింద కొంత సహాయం ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ల పేరు మీద మార్చుకొని మళ్లీ తిరిగి పిఎం కిసాన్ సమ్మాన నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
1: అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
0: లబ్ధి అనేది ఉండదు, లాభం
1: చేయూత ఉండదు,
0: అక్కడితో ఆగిపోతుంది. వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేకపోతే పిఎం కిసాన్ పోర్టల్లో గాని వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్లీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
1: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి. మరి కౌలుకి ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
0: ఈ పథకము పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ళ సొంత భూమిని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పిఎం కిసాన్ లబ్ధిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరం 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున వినవించుకుంటున్నాను సార్.
1: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని 3 రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఎవరికి వర్తిస్తుంది?
0: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్లకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉండే రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు కూడా ఈ పథకం వాళ్ళని

0: ఎకరాల వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే, లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే, వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా గానీ, వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ పథకానికి అర్హులు గారు, వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
1: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్, పొలం మీద వచ్చే ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తా ఉంటారండి. మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు గాని, పెద్ద వ్యాపారవేత్తలు గాని, మరి వారికి ఇది వర్తించదని క్లియర్ గా
0: వర్తించదు సార్.
1: ఇకపోతే అండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ విడత అని చెప్పారు. ఇది మార్చి 13న గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు. ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది మార్చి నెలలో రిలీజ్ అయిందండి, అంటే ఇది 2025-26కి వస్తుందా అండి, 26-27కి వస్తుందా?
0: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్ తర్వాత రెండో విడతగా 2025వ సంవత్సరంలో విడుదల చేసినారు. మూడో విడతలుగా 2025 డిసెంబర్కు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి ఇది 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి
1: ఇక భరోసా సార్ ఇది. ఇక అండి, ఈ రోజు 8 ఏప్రిల్ 2026 అంటే ఇక మీదట వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్, అంటే రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు, అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా అండి ప్రభుత్వం నుంచి, చేయత ఎక్కువ ఆశిస్తున్నారా, లేదంటే 6,000 సరిపోతాయా మీకు?
0: అదే సార్, మనము ఏదైతే రైతుకు మనము ఏదిచ్చినా మనము రైతు రుణం తీర్చుకోలేరు గాని, రైతుకు ఇది ఆసరా ప్రభుత్వ పథకమే కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకున్న పరిధిలో మనకు రైతుని ఎంత ఆదుకుంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి, అలాంటి రైతులకు ఎంత చేయూతిస్తే అంత భరోసా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇప్పుడిచ్చే పిఎం కిసాన్ 6,000ని భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు, బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
1: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులుగా మీరు, మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. సిరిసిరి మువ్వ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి.
1: చణన చణన నాదంలు ఝళిపించిన పాదంలు జగము తలదరిస్తుంది, పెదవి పలకరిస్తుంది గజ్జగాలు.

శ్రోతలకు ఒక ప్రకటన. నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ప్రతి జిల్లాలలోని జవహర్ నవోదయ విద్యాలయాలలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 9-11 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం 10-2027 లాటరల్ ప్రవేశ పరీక్షను నిర్వహించబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. అభ్యర్థులు ఇప్పుడు చెప్పబోయే లింకుల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/nvsix_9. 11వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/nvsix_11. ఈ లింకుల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తరువాత వేటూరిగారి సాహిత్యంలో మాతృదేవోభవ ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్నగర్ వరకు పర్యటిస్తున్న సేవాయాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం, కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు.

0: పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
1: చిల్డ్రన్ ఆర్ నాట్ మియర్లీ ఫ్యూచర్ సిటిజన్స్, దే ఆర్ ఈక్వలీ సిటిజన్స్ ఆఫ్ టుడే. దే ఆర్ ఎంటైటిల్డ్ టు సేఫ్టీ, డిగ్నిటీ, ఎడ్యుకేషన్, కేర్ అండ్ ది ఆపర్చునిటీ టు గ్రో. రిస్టోరింగ్ చైల్డ్హుడ్ మస్ట్ దేర్ఫోర్ మీన్ మోర్ దెన్ ప్రివెంటింగ్ సబ్స్టెన్స్ అబ్యూజ్. దట్ వెన్ ఎవర్ చైల్డ్హుడ్ ఈస్ థ్రెటన్డ్, దేర్ ఈజ్ ఆల్వేజ్ ఎ పాత్వే బ్యాక్ టు సేఫ్టీ, డిగ్నిటీ, బిలాంగింగ్ అండ్ హోప్.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్నీ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ధి రేటు ఆత్మనిర్భర భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీసు విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరగా పతకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్దగల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్యా వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందు యాదోంకి భారత్ ఈ చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.